ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని గూర్చినటువంటి విషయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాము, చదువుకుందాము. కొద్ది మంది అయినప్పటికీ దేవుడు సంతోషంగా మన ఎదుట ఉన్నారని నమ్ముచు ముందుకు వెళ్దాము. ఇక్కడ చూడండి, మొదటి సమయముల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. మొదటి సమయముల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇక్కడ దేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన దేవుడు సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల ప్రభువు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము. ఇంకా 23వ వచనంలోను తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహముల విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ఏం జరుగుతుందో మనం చదువుకుంటున్నాము. చూడండి, ఇక్కడ దేవుడు అనేటువంటి ఆయన బలుల విషయంలో సంతోషపడేవాడిగా ఉంటూ ఉన్నాడా లేదా ఆజ్ఞల విషయంలో సంతోషపడేవాడిగా ఉంటూ ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మనము మరొక

ఆ లేఖీల రాజును అంతటిని కూడా చంపివేసి, అమాలేకీల రాజును కూడా మీరు చంపివేసి ఆ రాజ్యంలో ఎవరిని కూడా ఉండనివ్వకుండా అందరినీ తుడిచిపెట్టుకొని నాశనం నిర్మూలము చేయాలి అని దేవుడు చెప్తే ఈ సౌలు ఏం చేశాడు అనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. అయితే ఇక్కడ ఆ విధంగా దేవుడికే బలులు అర్పించడానికి సౌలు ఎద్దులను, పెద్ద పెద్ద గార్ధబొమ్మలను, ఒంటెలను క్రొవ్విన వాడిని తీసుకొని వచ్చి తన యొక్క మందల కాబడిలో కట్టుకొని ఉండడం జరుగుతుంది మనం చదువుతాం. అయితే ఇక్కడ సౌలు దేవుడికి ఇష్టంగా చేశాడా, ఇష్టపూర్వకంగా చేశాడా, లేకుంటే దేవునికి వ్యతిరేకంగా చేశాడా అనేటువంటిది మన పాయింట్. అక్కడ సమూయేలు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో మనం చూశాం. చూడండి, ఇప్పుడు సమూయేలు సౌలుతో స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాడు ఏమని, ఆజ్ఞల విషయంలో దేవుడు సంతోషించిన, బలులు అర్పించడం విషయంలో దేవుడు సంతోషించిన. సమూయేలు సౌలు చేసిన దానిని బట్టి అతన్ని గద్దిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? సౌలు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి సమూయేలు, దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలును గద్దిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు దహన బలుల యందు, బలుల యందు సంతోషించడం లేదని, ఒకరు ఆజ్ఞలు గైకొనడం వల్లనే దేవుడికి సంతోషం అని సమూయేలు దేవుని మాటగా ఈనాడు సౌలుతో చెబుతూ ఉన్నాడు, మనతోనూ చెబుతూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ నిజంగా దేవుడు ఏదని ఎందుకు సంతోషపడేవాడిగా ఉంటున్నాడు? కేవలము ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్లనే దేవుడు సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మాటలను వినుట ఎందు మాత్రమే ఆయన సంతోషించుచున్నాడు. చూడండి, ఆ విధంగా చెప్పుకుంటూ వస్తే సౌలుతో సమూయేలు వివరంగా చెబుతున్నాడు, ఇదిగో గొర్రె పొట్టేలు క్రొవ్వును రక్తముతో అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టం కదా సౌలు. సమూయేలు వచ్చి ప్రశ్నిస్తున్నాడు, అయ్యా సౌలు, నీవు నీ కుటుంబంలో ఎన్నిక లేని వాడవైనప్పటికీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ మీ అందరికి కూడా తెలిసే ఉండాలి. సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ గోత్రములలో ఎన్నిక లేని గోత్రము, బెన్యామీని గోత్రము, చాలా చివరి గోత్రము. ఆయన రాజుగా ఎన్నుకొనబడడానికి ముందుగానే సమూయేలుతో ఏమని చెప్తాడు సౌలు, ఇదిగో సమూయేలు నీకు తెలుసు కదా మేము మా గోత్రములలో అన్నిట్లలో కూడా ఇస్రాయేలులో మేము చివరి వాడము, ఎన్నిక లేని వారము అని అంటే ఆయనను దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు అని చెప్పి దేవుడు సౌలును ఎన్నుకుంటాడు. అయితే ఈ సౌలు మాటి మాటికి దేవుడు చెప్పినటువంటి విధానాన్ని కాకుండా తనకిష్టానుసారంగా చేసుకుంటూ వస్తాడు, ఇది గమనించండి. అందుకు సమూయేలు వచ్చి సౌలుతో అడుగుతున్నాడు, ఇదిగో గొర్రె పొట్టేలు కొవ్వును రక్తమును అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టం కదా. 23వ వచనంలో కూడా ఏమని చెప్తున్నాడు సౌలు, తిరుగుబాటు చేసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనలేకపోయావు, అందుకనే దేవుడు నిన్ను రాజుగా ఉండనీయకుండా తృణీకరించడం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇదిగో సౌలు, నీవు తిరుగుబాటు చేసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనలేకపోయావు, అందుకే దేవుడు నిన్ను రాజుగా ఉండనీయకోకుండా తృణీకరించడం జరిగింది. మన విషయం కూడా చూస్తున్నాడు కదా దేవుడు, గమనించండి మన విషయాలు కూడా దేవుడు చూస్తుంటాడా చూడడా? అక్కడ సౌలును దేవుడు చూశాడు. సౌలు దేవుని మాట వినడకోకుండా తనకి ఇష్టం వచ్చిన మాటను చేసుకుంటూ, తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చాడు. చూడండి, దేవుణ్ణి సేవించడానికి గురించి చెబుతూ వారి యొక్క హృదయము ఆయనకు దగ్గరగా లేదు అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. గమనించండి ఏం చెప్తున్నాడు ఒక వచనంలో, నిజంగా వారు నన్నే ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు కానీ వారి హృదయంతో నన్ను ఆరాధించడం లేదు. సౌలు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడ్డాడు కానీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించలేదు. స్థానం లేదు హృదయంలో. ఒక వ్యక్తి దేవుని నిజంగా హృదయంలో స్థానము పెట్టుకొని ఆరాధించేవాడైతే ఏం చేస్తాడు? మొదటిగా ఆయన మాటలను వింటాడు, బలులను కాదు అర్పించాల్సింది ఫస్ట్. ఎద్దుల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడెల యొక్కయు కొవ్వును తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి, రక్తాన్ని తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి, దాని మాంసాన్ని తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి అని ఈ గొప్పగా ఇలాగ ఆలోచన చేయడం కంటే హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడమే దేవుడు కోరుకుంటున్నాడు.
యెషయా గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 29:13. యెషయా గ్రంథము 29:13. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. నోటి మాటలతో నా మధ్యకు వస్తూ ఉన్నారు, పెదవులతో నన్ను గణపరచుదరు, హృదయము నాకు దూరంగా చేయుచున్నారు. వారు నా ఎడల ఉంచు భయభక్తులు ఎవరి విధులను ఆధారం చేసుకుని ఉన్నాయి? మనుషుల యొక్క విధులను ఆధారం చేసుకొని ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు వస్తున్నప్పటికీ కూడా వారు వెంబడించే విధులు ఎలాంటివి? మనుషుల యొక్క విధులు, మనుషులు నియమించినటువంటి విధులను అనుసరించి వారు దేవుడి దగ్గరికి వస్తున్నారు. చూడండి, మనుషుల యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లు దేవుడి దగ్గరికి వచ్చి వారి యొక్క అరుగుజారులోనే నడుచుకుంటున్నారు. వాళ్ళు ఎలాగ ఉన్నారు? ఇశ్రాయేలీయులు కూడా మనుషుల యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగానే ఉన్నారు. చూడండి, అక్కడ సౌలు కూడా ఏం చేశాడు? ఎద్దులను ఏం చేయాలని తీసుకుని వచ్చాడు? ఎద్దులను ఎందుకోసం తీసుకుని వచ్చాడు సౌలు? దేవునికి బలులు అర్పించడం కోసమే ఎద్దులను తీసుకుని వచ్చాడు కదా. అయితే దేవుడు వారికి ఆజ్ఞాపించిన విషయం అదేనా? బలులు అర్పించడానికి ఎద్దులు తీసుకుని రా అని చెప్పాడా సౌలుకు? చెప్పలేదు. కానీ సౌలు ఏం చేశాడు? దేవుని ఆరాధించడానికి బలులను అర్పించడానికి బాగా ఎద్దులను తీసుకుని వచ్చాడు. చూడండి, దేవుడు ఆజ్ఞాపించిన విషయం ఏమైపోవాలి అప్పుడు? దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు మనందరికి కూడా తెలుసు కదా. 15వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథము సారీ మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నప్పుడు, అక్కడ 1వ వచనం నుండి చదువుకుంటూ వస్తే 13వ వచనంలో 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాము. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదబొమ్మలనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు నిర్మూలము చేయమని, బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడు. ఇదిగో, ఎద్దులనేమి, గాదరులనేమి, మనుషులనేమి, ఉరపిల్లలనేమి, ఒంటెలనేమి, ఇంకా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బొత్తిగా

పదహైదవ అధ్యాయం పదహైదవ వచనమే. అందుకు సౌలు అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము చేస్తిమి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సౌలు? ఇదిగో ఆ గొర్రెలను ఆ ఎద్దులను ఆ ఒంటెలను ఆ గాడిద బొమ్మలను మేము కొన్నిటిని మనం తీసుకుని వచ్చాము, ఈ మనుషులే దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చుకున్నారు, అయితే మిగతా వాటిని అన్నిటిని కూడా మేము నాశనం చేసిచ్చాము. దేవుడు అదే ఆజ్ఞాపించింది. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? ఇప్పుడు మూడో వచనంలో, పదహైదో అధ్యాయం మూడో వచనంలో, ఎద్దులనేమి ఒంటెలనేమి గాడిదబొమ్మలనేమి గొర్రెలనేమి ఏ వాటిని కూడా ఉండనివ్వకుండా బొత్తిగా నిర్మూలము చేసి సర్వనాశనము మొత్తం ఆ దేశం మీద ఏ మాత్రం ఉండనివ్వకుండా నాశనం చేసి మీరు ఆ దేశాన్ని కొల్లగొట్టి రావాలి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చూడండి, దేవుడు బలులు అర్పించడం, దేవునికి బలులు అర్పించడం కోసం ఎద్దులను వారు తీసుకుని వచ్చారే, మరి దేవుడు వారికి ఆజ్ఞాపించిన విషయం ఏమైపోవాలి? దేవునికి బలులు అర్పించడానికే వారు బాగా బలిష్టమైనటువంటి జంతువులను తీసుకొచ్చుకున్నారు, మరి దేవుని యొక్క ఆజ్ఞను ఏమైపోయింది అక్కడ? అప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏమని, ఇదిగో ఒక మనుషుడు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం వలన దేవుడు సంతోషపడునా, బలుల విషయంలో దేవుడు సంతోషపడునా? బలులు అర్పించడం విషయంలో దేవుడు సంతోషపడతాడా, లేదా ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తే దేవుడు సంతోషపడతాడా అని చెప్పినప్పుడు నిజంగా దేవుడు సౌలును తృణీకరించినట్టుగానే మనం చూస్తాం. అప్పుడు ఇరవై మూడవ వచనంలో పదహైదో అధ్యాయం 23వ వచనంలో ఏమని చెప్తాడు? ఇదిగో తిరుగుబాటు చేయుట సోద చెప్పుట యను పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను, నువ్వేం చేశావు ఇప్పుడు? దేవుని యొక్క ఆజ్ఞను నీవు విసర్జించావు గనక దేవుడు కూడా నిన్నేం చేశాడు? విసర్జించాడు. సో ఇప్పుడు దేవుడు న్యాయంగానే ఉన్నాడు, కానీ మనుషుడు చేసిన తప్పుకు దేవుడు శిక్ష వేశాడు అనేటువంటి విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మనుషులమైనటువంటి మనము కూడా ఏమనుకుంటున్నామంటే దేవునికి బలులు అర్పించడమే శ్రేష్టమే అని అనుకుంటూ ఉంటారు. మనము కూడా సౌలులాగే ఏమనుకుంటున్నామంటే, ఇదిగో దేవునికే కదా మేము బలులు అర్పించేది, దేవుడు మనల్ని ఇష్టపడతాడులే అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను మనం చూస్తే అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని గురించినటువంటి ఆజ్ఞలను, మనం చేసేటువంటి ఈ బలులను కంపేర్ చేసుకుంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయి, మనము చేస్తున్నటువంటి బలులు ఏమై ఉన్నాయి, ఈ పనులు ఏమై ఉన్నాయి మనం చూసుకున్నాం. యెషయా గ్రంథంలో ఏమని చూసుకున్నాము? 29వ అధ్యాయం 13వ వచనంలో, నోటి మాటలతో నా మధ్యకు వస్తూ ఉన్నారు, పెదవులతో నన్ను గణపరచెదరు, హృదయము నాకు దూరంగా చేయుచున్నారు, వారు నా ఎడల చూపుతున్నటువంటి భయభక్తులు ఎవరి విధులను ఆధారం చేసుకుని ఉన్నాయి? వారు నా ఎడల చూపుతున్నటువంటి ఈ భయభక్తులన్నీ కూడా మనుషుల యొక్క కట్టడలను ఆధారం చేసుకుని వస్తున్నారు. నిజంగా దేవుడు బాధపడుతున్నాడు ఈ విషయంలో. మనుషుల యొక్క కట్టడలను ఆధారము చేసుకొని, మనుషుల యొక్క విధులను ఆధారం చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నారు. ఇదిగో ఈ పని దేవుడు మనుషులు చెప్పింటారు, ఈ మనుషులు చెప్పినటువంటి ఈ పనులను తీసుకుని వచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నారు దేవుడికి అని. అది సరిగా ఉంటుందా దేవుడి ఎదుట? అందుకే దేవుడు ఏం చేశాడు? సౌలును తృణీకరించాడు. ఇక్కడ సౌలును దేవుడు ఊరికనే తృణీకరించలేదు, సౌలు ముందు దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించాడు కాబట్టి దేవుడు సౌలును తృణీకరించాడు. జరగబోతున్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మనుషుల యొక్క కట్టడలనే దైవోపదేశములుగా ప్రకటించేటువంటి సేవకులు కూడా ఈనాడు మనం చూడవచ్చు. ప్రజలను నడిపించవలసినటువంటి ఈ సేవకులు, ఈ సేవకులుగా ఉంటున్నటువంటి ఈ ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, వీరందరూ కూడా మనుషుల యొక్క కట్టడలను ఆధారం చేసుకుని అవన్నీ చేస్తూ ఉన్నారు. మనకు ఒక విషయం బాగా తెలుసు, పరిసయ్యుల గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. ఒకసారి చూద్దాం పరిసయ్యుల గురించి కూడా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము, క్షమించండి మార్కు సువార్త 7వ అధ్యాయము
యేసు పరిచర్యల గురించి కూడా చెప్తాడు అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మార్కు సువార్త 7:1 నుండి మనం చదువుకుందాం. మార్కు సువార్త 7:1 నుండి మనం చదువుకుందాం. ఒకసారి చదువుదాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయక చూచిరి, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. పెద్దలు పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి ఏం చేస్తారు? వాళ్ళు చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. చూడండి, ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారు? పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు దగ్గర కొన్ని కార్యములను చూస్తున్నారు. ఏమని చూస్తున్నారు? చేతులు కడుక్కొనుట భోజనము చేయడం చూస్తున్నారు. యేసుక్రీస్తు దగ్గర ఎక్కడి నుండి వచ్చారు పరిసయ్యులు? యెరూషలేములో నుండి పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయన యద్దకు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు దగ్గర కొన్ని సన్నివేశాలను చూస్తూ పరీక్షిస్తూ ఉన్నారు. ఏమని పరీక్షిస్తున్నారు? అక్కడ మెయిన్ వాళ్ళు కనిపెట్టినటువంటి విషయం ఏంటి? చేతులు కడుగు కొనకుండా భోజనము చేయడము. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నావు యేసు నువ్వు. ఏ యూదులు పరిసయ్యులు పెద్దల ఆచారం ప్రకారము చేతులు కడుక్కుంటూ చేస్తున్నారు, మరి నువ్వెందుకు చేయడం లేదు? నీ శిష్యులు ఎందుకు చేయడం లేదు? ఆయన నిందించడానికి వచ్చారు అక్కడికి. నిజానికి అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? కింద వచనంలో 5:6 అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాడు, ఈ ప్రజలు ప్రజలతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. ఈనాడు మనము కూడా పెద్దల యొక్క పారంపర్యాచారమును ఆచరిస్తూ ఉన్నాము కొన్నిటిని. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి పరిసయ్యుల వలె మనము కూడా ఈనాడు కొన్నిటిని ఆచరిస్తూ ఉన్నాము. మనలో ఎంతమంది చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు చెప్పండి? మనలో ఎంతమంది బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చిన తర్వాత అవి ఏ దానికి మూలమో మరి ఏ దానికి అనేటువంటి దృశ్యం వాళ్ళకు అవసరం లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని ఆచారాలు ఉన్నాయి. శ్మశానంలోకి వెళ్ళిపోయిన వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకని? శ్మశానంలో ఉన్నటువంటి క్రిములు అక్కడ ఉన్నటువంటి ఆ కాళ్ళకు మనకు మెట్లకు మన ఒంటికి అలాగా ఎక్కినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బాలింతలకు గర్భవతులకు ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులకు అవి ఈజీగా అటాచ్ అయ్యి చిన్న చిన్న వ్యాధులను తీసుకుని వస్తాయి, ఇబ్బందులు పడతారు. కాబట్టి గర్భంతో ఉన్నటువంటి వారు అసలు శ్మశానం దగ్గరికి వెళ్ళకూడదు, గర్భంతో ఉన్నటువంటి వారు సావుల దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే దానిని మనమే మనం ఆలోచన చేస్తాము. వాక్యాన్ని కంటే మనుషుల యొక్క ఆచారాలనే మనం ముఖ్యమంగా చేస్తూ ఉంటాము. ఆ పెద్దలు అక్కడ ఉన్న

దాని మూలం ఏంటి అనేటువంటిది తెలియదు. కానీ అది అలాగా కొనసాగుతూ వచ్చింది, మనం కొనసాగిస్తూ రావాలి. మనం కూడా అలాగే చేయాలి. ఈ చేతులు కడుక్కోవడం వలన మూలం ఏంటి, చేతులు కడుక్కోవడానికి గల మూలం ఏంటి, చేతులకి తినేటువంటి నోట్లోకి వెళ్తాయి కాబట్టి ఈ నోటి ద్వారా మనం తింటున్నాము. ఈ చేతులు మలినం అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ చేతులను కడుక్కుంటే చేతికి ఉన్నటువంటి క్రిములు అన్నీ కూడా చనిపోతాయి, మనం సంతోషంగా అన్నం తిన్నప్పుడు ఏ క్రిములు లోపలికి వెళ్ళవు అనేటువంటిది మూలం. అయితే ఎంతమంది చేతులు కడుక్కోవడము ఆరోగ్యానికి సంబంధించింది అనేటువంటిది విషయం ఎంతమందికి తెలియదు చెప్పండి. కొంతమందికి తెలియదు విషయాలు. చాలామంది ఏమనుకుంటారు

కనుకోవడము, మళ్ళీ కూర్చోవడము, మంచిగా దాన్ని అలాగా పాటిస్తూ ఉంటారు. మనలో ఎంతమంది కూడా పరిశీలనలాగే లేవనేటువంటిది మాట ఆలోచించేద్దాం. ఇంకా చాలా మనుషుల యొక్క ఆచారాలను చాలా వెంబడించే వారిగా మనం కూడా ఉన్నాం.

0: అనేకమైనటువంటి ఆచారాలు. అయితే యేసుక్రీస్తు వాటికి ఏమని సమాధానం ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం. వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? అవన్నీ ఎక్కడికి తీసుకుని వస్తారు తెలుసా? దేవుడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని బిడ్డవే కాదు, దేవుని కాళ్ళు కడుక్కోకుండా వచ్చినావు, చేతులు కడుక్కోకుండా వచ్చినావు, స్నానం చేయకోకుండా మందిరానికి వచ్చినావు, ఈ విధంగా ఉంటే ఇది మందిరానికి వచ్చినావు, అల్లాగెందుకు వచ్చినావు, ఇలాగెందుకు వచ్చినావు అని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి అప్లై చేస్తుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, వేషధారులైనటువంటి మీరు మీ గురించి యెషయా చెప్పినటువంటిది సరైనటువంటి మాటే. యెషయా ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 29:13 చదవండి ఒకసారి. యెషయా మీ గురించి చెప్పినటువంటి మాట సరైనదే. యెషయా గ్రంథం 29:13. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు ఎలాగ వస్తున్నారంట? ఇదిగో వేషధారులైనటువంటి మీ గురించి యెషయా కరెక్ట్ గానే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు యెషయా ప్రవక్త? వేషధారులైనటువంటి మీరు పెదవులతో నన్ను కనపరచుదురు గాని తమ హృదయంలో నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. నా ఎడల చూపు భయభక్తులు ఎవరి విధులను ఆధారం చేసుకుని ఉన్నాయి? వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. చూడండి, యేసు గద్దించుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు రాండి మార్క్స్ వార్త 7:8 రాండి. పరిశీలి ఏం చేస్తున్నారు చూద్దాం. 6:7 అందుకు ఆయన వారితో ఈలాగ సెలవిచ్చాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశంలోనే బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుతురు. ఇదిగో పరిశైలు ఏం చేస్తున్నారు ఇక్కడ? పెద్ద నటన చేస్తున్నారు పరిశైలు. మీకు అర్థమవుతుందో లేదో యేసుక్రీస్తు అక్కడే అదే చెప్తున్నాడు. మీరు నటిస్తూ ఉన్నారు పరిశైలు అలా అంటున్నాడు. ఇదిగో పరిశైలు పెద్ద నటన చేస్తున్నారు. కారణం ఏంటి? నటన ఎందుకు చేస్తున్నట్టుగా కనబడుతుంది? వాళ్ళు అంతరంగంలో దేవుడికి స్థానం ఇస్తున్నారా, లేకపోతే పెదవులతో మాత్రమే దేవుడికి స్థానం ఇస్తున్నారా అని అదే చెప్పాడు కదా. వారి హృదయము అనేకమైన దుర్మార్గములతో నిండుకొని ఉన్నాయి, కానీ పెదవులు మాత్రం ఎలాగా ఉన్నాయి? హృదయంలో అనేకమైనటువంటి దుర్మార్గాలు పెట్టుకుని దేవునికి విరోధమైనటువంటి అనేక కార్యములను జరుపుతూ, ఇష్టానుసారంగా ప్రజలను బలవంత పెడుతూ, ఇష్టానుసారంగా దేవునికి విరోధమైనటువంటి కార్యములను జరుపుతూ పెదవుల దగ్గరికి వచ్చే వాళ్ళకల్లా ఏమని బోధిస్తున్నారు? ఈ ఆచారాలు కదా, మా పెద్దలు ఆచరించేటువంటివి కదా, ఈ పెద్దలు ఈ విధంగా చేసేవారు కదా, అలాగ అనుసరించేవారు కదా, నువ్వేంటి వ్యతిరేకంగా చేస్తున్నావే అని పెదవులతో దేవుని కనపరచుతూ ఉన్నాం. అందుకు ఏసీ ఏం చెప్తున్నాడు? పరిశైలారా, మీరు పెద్ద వేషధారులు అంటున్నాడు. అంతేనా? వేషధారులు అంటే ఏమని అర్థము? నటిస్తున్నారని అర్థం. ఇదిగో పరిశైలు పెద్ద నటన చేస్తున్నారు, వారి హృదయం అనేకమైన దుర్మార్గములతో నిండుకొని ఉన్నదని యేసు సూచించాడా సూచించలేదా? అక్కడ సూచించాడు యేసుక్రీస్తు. పరిశీలన చూసి మీ హృదయంలో దేవునికి స్థానమే లేదు, మీరేమో పైకి వస్తూ ఉన్నారు, హృదయంలో ఏమో ఎన్నెన్నో కపటాలు పెట్టుకుని ఉన్నారు. చూడండి 7:7, మానవుల యొక్క పద్ధతుల ప్రకారం నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఎలాగ ఆరాధిస్తున్నారంట వాళ్ళు? దేవుని ఎలాగ ఆరాధిస్తున్నారు? మానవుల యొక్క పద్ధతుల ద్వారా ఆరాధిస్తున్నారు. నిజానికి దేవుడు అది కోరుకుంటున్నాడా కోరుకోవట్లేదా? కోరుకోవడంలా. దేవుడు కోరుకునే విధంగా దేవుణ్ణి ఆరాధిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. కానీ దేవుడు చెప్పినటువంటి వాటిని అలాగ ఉంచేసి, దేవుడు చెప్పని వాటిని తీసుకుని వచ్చి దేవుడికే అని చెప్తూ ఉంటే దేవుడు అంగీకరిస్తాడా? ఎప్పటికీ అంగీకరించడు. అంగీకరించినప్పుడు ఆ ఆరాధన ఏమైపోద్ది? అది ఏమైపోద్ది ఆరాధన? అదన్నీ చెప్తున్నాడు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వీళ్ళు. ఎలాగ ఆరాధిస్తున్నారు? వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు. చూడండి, కింద కొన్ని ఉదాహరణలు చెప్పాడు. పారంపర్యము అనేటువంటిది వ్యర్థము. పారంపర్యాత్మాదం అనేటువంటిది వ్యర్థమా కాదా? మనుషుల యొక్క పారంపర్యము అనేటువంటిది వ్యర్థమా కాదా? వ్యర్థం. మరి ఇప్పటికీ మనం పెద్దల యొక్క పారంపర్యాచారంలో అనుసరిస్తున్నామే. కొన్ని పండుగలు వస్తున్నాయి, కొన్ని ఉపవాస దినాలు వస్తున్నాయి, కొన్ని అనేకమైనటువంటి కొన్ని కొన్ని ఎద్దులు పందాలంటున్నాము, కొన్ని కొన్ని ఇష్టానుసారమైనటువంటివి కొన్ని నడుస్తున్నాయి మన జీవితంలో. పెద్దలు ఆచరిస్తూ వచ్చారు కాబట్టి దానిని మనం ఆచరించాలా? లేదు, దేవుడు ఒప్పుకోవడం లేదు కాబట్టి దానిని మనం అంగీకరించుకోకుండా వదిలిపెట్టాలా? ఇక్కడ కేవలం పండుగల గురించి కాదు, అనేకమైనటువంటి సంఘాలలో కూడా, ప్రభువు సంఘంలో అనగా క్రీస్తు సంఘంలో కూడా కొన్ని విధాలుగా మారిపోయాయి సంఘంలో ఉన్నటువంటి బోధలన్నీ కూడా. చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు. ఏమని చెప్పాడు కిందికి చదువుకుంటూ వస్తే 8వ వచనంలో, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము వాళ్ళు ఆచరించడం పోకుండా కొన్ని చేస్తున్నారు అక్కడ. చూడండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని యొక్క ఆజ్ఞను నిరాకరించుదురు. దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తారు వీళ్ళు? ఈవెన్ ఆచారానికి దేవుని యొక్క ఆజ్ఞ అడ్డం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఉదాహరణకు, ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక కార్యమును మందిరంలోనే సంఘంలోనే చేయాలనుకుంటుంటాం, లేదు అది దేవుని యొక్క ఆజ్ఞ కాదని మనం ఖండించినప్పుడు ఆజ్ఞను తీసుకుని వెళ్ళి వంకలో వేయను అంటాం అనమా? ఆ నోరు తనకపోయినా మనం అలాగే బిహేవ్ చేస్తాం. ఆజ్ఞల విషయం పక్కన పెట్టేసేయండి. అక్కడ చూడండి, అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు కూడా, మీరు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు పారంపర్యాచారము గైకొన్నటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు, వద్దంటారు. దేవుని యొక్క ఆజ్ఞను కూడా వద్దు అంటారు. ఏదానికోసం? వాళ్ళ యొక్క ఆలోచనను నెరవేర్చుకోవడానికి, వారి యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి దేవుని యొక్క ఆజ్ఞను కూడా మాకొద్దు అని అంటారు. కానీ వాళ్ళు ఏదో ఎవరి కోసం చేస్తున్నట్టుగా చేస్తారు అక్కడ? దేవుని కోసమే చేస్తున్నట్టుగానే చేస్తారు. ఇదేంటో మరి నాకు అర్థం కాలేదు. ఈ ట్రాజడీ ఏమో అర్థం కావడం లేదు నాకు. దేవునికే వాళ్ళు చేసేది, దేవునికే వాళ్ళు చేయాలనుకుంటారు, దేవునికే వాళ్ళు దేవునే సంతోషపెట్టాలనే కోరుకుంటారు. బాగానే ఉంది. అయ్యో, అది దేవుణ్ణి అలాగా సంతోష పెట్టకూడదు, దేవుడు అలాగా సంతోషపడడు, ఇదిగో ఈ ఆజ్ఞను తీసుకొని ఈ ఆజ్ఞ ప్రకారం చెయ్యి అంటే, మాకు తెలుసు ఈ ఆజ్ఞ మాకు ఒక్కర్లేదు, ఆజ్ఞలు కూడా తీసుకుని వెళ్ళి ఆ కాలువ కట్ట మీద కాలువలో వేసేయండి, ఇదిగో మేము ఈ ఆచారాన్ని ప్రకటిస్తాము, ఈ ఆచారం ప్రకారం జీవిస్తామంటారు. అప్పుడు ఈ ఆచారముల వలన దేవుడు ఆ సంతోషపడతాడా అంటే, ఖచ్చితంగా మాకు తెలుసు దేవుడు సంతోషపడడే పడడు అనేటువంటిది. చూడండి, అక్కడ కొన్ని విధానాలు చెప్పాడు 10వ వచనంలో. నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తల్లినైనను తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనం అగునది ఏదో అది కోర్బాన్ అనగా దైవార్పితం అని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనియక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుడు వాక్యమును నిరర్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పాను. ఏం చేస్తారంట వీళ్ళు? ఇదిగో తల్లినైనను తండ్రినైనను ప్రేమించాలి, సన్మానించాలి, వారిని బాగా చూసుకోవాలని దేవుని యొక్క ఆజ్ఞ ఇలాగ చెబితే వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో నా తల్లికి తండ్రికి నేనేమైతే ఇవ్వాలో, నా తల్లిని తండ్రిని నేను ఏ విధంగా అయితే చూసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని వచ్చి నేను ఎవరికి ఇస్తాను? దేవునికి ఇస్తాను. నా తల్లిని తండ్రిని బాగా చూసుకోవాలి అనేటువంటి ఆజ్ఞ ఉంది. అయితే ఆజ్ఞను నేను తీసుకుని వచ్చి కోర్బాన్ అనగా దేవార్పితం అదంతా కూడా, అంటే ఆ దేవునికి అర్పించేటువంటి ఆ బలులు ఆ కానుకలు అవన్నీ కూడా తీసుకుని వచ్చి నువ్వు ఎవరికి ఇవ్వచ్చు? తండ్రికి పెట్టుకోవచ్చు, నీ తల్లికి పెట్టుకోవచ్చు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ, అలాగా కాదు, నీ తల్లికి నీ తండ్రికి ఒకవేళ నువ్వు పెట్టకపోతే అది ఎంత తీసుకుని వచ్చి దేవునికి? అప్పుడు వాళ్ళని గుర్తు చేసి చూస్తేమంటారు, మీరు మీ ఆచారాన్ని గైకొన వాళ్ళని మనుషులకు రుద్దుతారు, దానివల్ల మీకు లాభం వస్తుంది కాబట్టి ఆ డబ్బు వలన ఆ దైవార్పితం వలనటువంటి ఆ కానుకల వలన మీకు లాభం వస్తుంది కాబట్టి ఈవెన్ దేవుని యొక్క ఆజ్ఞను కూడా వదిలిపెట్టాలని చూస్తారు. అందుకు యేసుక్రీస్తు వారిని ఖండిస్తూ ఉన్నారు. చూడండి, మనం ఏమైతే చేస్తున్నామో అనేది, మనం ఏదైతే చేస్తున్నామో అది దేవుని యొక్క ఆజ్ఞను కైకొని విధంగా చేయాలి. ఏదైనా కానీ మనం ఏదైతే చేస్తామో, ఏ పనులు అయితే చేస్తామో, అవన్నీ కూడా దేనికి అనుకూలంగా చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞకు గైకొనే విధంగా చేయాలి, దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చే విధంగా చేయాలి. అలాగా కాకుండా ఆజ్ఞలే అవసరం లేదు, ఈ ఆజ్ఞను ఈ బైబిల్ని అలాగా పడేస్తాం మనం, ఇది అవసరం లేదు మనకు, కానీ ఏం చేస్తాము, నేను దేవునికే చేస్తున్నాను అంటాం. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు ఎన్ని బలులు అర్పించినా దేవుడు అంగీకరిస్తాడా? చూడండి, పారంపర్యము అనేటువంటిది కేవలం అది మనుషుల యొక్క ఆజ్ఞలు, మనుషుల యొక్క ఆలోచనల నుండే వచ్చాయి. మీరు గమనించండి, పారంపర్యాచారము అనేటువంటిది మనుషుల యొక్క ఆలోచన బట్టే పుట్టాయి, కానీ దైవావేశం వలన పుట్టినవి కావు. అవునా కాదా? ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఇదిగో అక్కడ ఆ గ్రామంలో వాళ్ళు చేశారు, అది మనం కూడా చేయకపోతే మనకు అపవిత్రత, అప్రతిష్టత, అంటే మనకు అగౌరవమైనటువంటి పని అట్లా చేయకపోతే, ఆ ఎదురుకునేటువంటి ఆ ఊర్లో వాళ్ళు దేవుని పేరు చెప్పి వాళ్ళు ఆ విధంగా చేశారు, మనం ఎందుకు చేయకూడదు? కనీసం అంటే అది ఒకసారి చేసాడు కల్లా 3 సార్లు చేయాల్సిందే ఖచ్చితంగా. అలా చేయకపోతే మనకు శాపం వస్తుంది అన్నట్టుగా మాట్లాడతాం. అరిష్టం అది ఎక్కడైనా అందులో దేవుని ఆజ్ఞ ఉందా? ఆ పారంపర్యాచారము ఎందుకు అలాగా పుట్టింది? అది ఎవరి దగ్గర నుండి పుట్టింది? ఎవరో ఒక్క కేసుకునేటువంటి మనుషుల దగ్గర నుండి, ఒక మందు తాగుతున్నటువంటి మనుషుల ఆలోచన నుండి, ఒక వ్యభిచారం చేస్తున్న మనుషుల దగ్గర నుండి, ఒక ఇష్టానుసారంగా జీవిస్తున్న మనుషుల దగ్గర నుండి అవన్నీ ఆలోచనలు పుట్టాయి. అంటే ఒక దేవుడి కంటే గొప్పగా ఏం లేరు మనుషులం అందరం కూడా, అందరం పాపం చేశాం. ఈ పాపంలో చేసినటువంటి మన మైండ్లో ఏవైతే పుట్టాయో వాటిని తీసుకుని వచ్చి ఏం చేస్తాం మనము? దేవుడు చేశారు, దేవుడికి ఇష్టంగా చేయాలి, ఇట్లా లేకపోతే దేవుడు మనకు శాపం తీసుకుని వస్తాడు మనం అన్నాం కదా ఏమని. అపతిష్ట, అరిష్టత, మనకు అరిష్టం వస్తుంది, అది ఇదని చెప్తాం. ఇందులో ఏమైనా దేవుని యొక్క ఆజ్ఞ ఇమిడి ఉన్నదా? సో మరి దేవుని యొక్క ఆజ్ఞ లేనప్పుడు దేవుణ్ణి ఆరాధించడం నిజమైనటువంటి పని అది కానే కాదు. ఇంకా మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, యరొబాము గురించి మనం చూసే ఉన్నాం కదా. యరొబాము గురించి మన అందరికీ కూడా బాగా తెలుసు. ఏం చేశాడు యరొబాము? దానులోను బేతేలులోను 2 దూడలను పెట్టి ఆ దూడలకు ఏమని చెప్పాడు? ఇవే మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చినటువంటి దేవుళ్ళు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల 10 గోత్రముల వారిని మైమరపరచడానికి చేశారు. ఈనాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదిగో ఈ దేవుడికి ఇలాగే చేస్తేనే మనము సరిగ్గా చేసినట్టు, ఈ దేవుడికి ఈ విధంగా చేస్తేనే మనం కరెక్ట్గా చేసినట్టు లేని పక్షమున మనము దేవుని యొక్క శాపాన్ని గురుకుందాము అని చెప్పడము ఆనాడు యరొబాము చెప్పినటువంటి విధానం పోలి లేదా ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది? ఖచ్చితంగా ఉంది. సత్యం ఎప్పటికీ మారదు, దేవుని యొక్క ఆజ్ఞ ఎప్పటికీ మారదు. కానీ దేవుడు కొన్ని మనకు అంత సమయాన్ని ఇవ్వలేదు అని అంటే దాని అర్థం మనం స్టాండర్డ్గా ఉండాలని అర్థం. అంత మాత్రాన వారు గొప్పవారైపోయి మంచిగా దేవుని ఎదుట బాల ఆశీర్వాదాలు పొందుకుంటారని ఏమి కాదు, వాళ్ళు కూడా దేవుని యొక్క ఉగ్రతను పొందుకుంటారు. కాబట్టి మనము వారి మీద ప్రేమ కలిగి ఏం చేస్తున్నాము? ప్రకటించడానికి వెళ్తున్నాము, వాళ్ళు సరిచేయడానికి చెప్పడానికి వెళ్తూ ఉన్నాము. కానీ నేను వాళ్ళు ఏం చేస్తారు అంటే మనను తృణీకరిస్తారు, విసర్జిస్తారు, వాళ్ళని అందరినీ కూడా త్రోసివేస్తారు. నువ్వు ఏంటి చెప్పేది? నీ మాట ప్రకారం ఏం చేయాలా? పెద్దలందరూ ఒక మాట మీద ఉంటే నీవు ఒక్కడి ఒక మాట మీద ఉంటావా అని కొన్ని బయట ఊర్లలో, గ్రామాలలో, సంఘాలలో ఈ విధమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుణ్ణి ఎరుగుతున్నటువంటి మనము తెలుసుకోవాలి, ఇప్పుడు సౌలును దేవుడు ఎందుకు తృణీకరించాడు? సౌలును దేవుడు ఎందుకు తృణీకరించాడు? దేవుని యొక్క ఆజ్ఞలను గాయకులకు పోవడం వలన దేవుడు తృణీకరించాడా, లేదా బలులు అర్పించడానికి తీసుకుని వచ్చిన దూడలను బట్టి తృణీకరించాడా? ఒకవేళ కొంతమంది ఇలాగనుకోవచ్చు, ఇదిగో నేను బలులు అర్పించడానికి ఎద్దులను, కోడిలను, ఆవులను, ఒంటెలను అన్నిటిని తీసుకుని వచ్చే దేవుడు నన్ను తృణీకరించాడు చూడండి అని.
1: ఇవన్నీ వద్దయ్యా. దేవుడే చెప్పాడు కదా అక్కడ, దేవుడు సౌలుకి ఏం చెప్పాడు, ఆ ఒంటెలను ఆ ఎద్దులను వాటిని బట్టి నేను సంతోషపడేవాడినే కాదు, ఎందుకంటే అవి నావే, అవి నాకే తీసుకుని వచ్చి నాకే పెట్టి నన్నే సంతోష పెట్టాలని చూడగాకు. నా ఆజ్ఞలను నీవు గైకొంటే చాలు, వాటి ప్రకారం నువ్వు చేస్తే చాలు, నేను సంతోషపడతాను. ఇది ఎంత ఎలా ఉంటుందంటే సోది చెప్పడంతో సమానం. కింద 23వ వచనంలో చెప్తారు, 15వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టుట సోది చెప్పుట అను పాపంతో సమానం అంటాడు. సోది చెప్తాం మనం అందరం కూడా, దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు మీరావంటే, ఇదిగో నేను దేవుని కోసమే చేశాను, అలాగే చేశాను, ఎందుకోసమే చేశాను, అందుకే కదా చేశాను అని చెప్పి సోది చెప్తూ ఉంటాం మనం అందరం కూడా. అయితే దేవుడు సౌలును అతని మనుషులను ఏమి చెప్పుదురు అంటే, దేవునికే బలులు అర్పించలేక మేము తీసుకుని వచ్చిన్నామని వారందరూ కూడా చెప్తారు. నిజానికి వారి దృష్టిలో అది మంచిదని వారు అనుకున్నారే కానీ ఆజ్ఞలు కైకొనడము మర్చిపోయారు. వాళ్ళ దృష్టిలో అది ఏ విధంగా ఉంది, వారి దృష్టిలో బలులు అర్పించడం ఏ విధంగా ఉంది, వాళ్ళ దృష్టిలో అది సరిగానే ఉంది, కరెక్ట్గానే ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆజ్ఞలను అనుసరించండి అంటున్నాడు. సో ఇప్పుడు వాళ్ళు విధేయత చూపుకోకుండా దేవుడికి బలులు అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడా? ఒక మాట అంటాడు, మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు, ఇదిగో వేవేల కొలది పొట్టెళ్ళు నిన్ను సంతోషపరచుడా, జంతువులు దేవుణ్ణి సంతోషపరచేటట్లున్నాయా? జంతువులు, ఒంటెలు, ఎద్దులు, పొట్టెళ్ళు, కొవ్వు ఇవన్నీ కూడా దేవుని సంతోషేవిగా ఉన్నాయా, ఉన్నాయా లేవా? మాట పాట కూడా మనం పాడతాం, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా సాలునా, గర్భఫలమైనటువంటి నా జ్యేష్ఠ బిడ్డను నీకు ఇచ్చి తీసుకుని వచ్చి ఇచ్చిన సాలునా, ఏడాది వయసు కలిగినటువంటి దూడను తీసుకుని వచ్చి నీకు ఇస్తే సరిపోతుందా, ఏమిచ్చి నీకు ఏమిచ్చి నేను సంతోషపెట్టాలి, నీవు చెప్పిన మాటను కైకొంటే నీకు సంతోషం, అంతే సింపుల్. కానీ సౌలు యొక్క ఆలోచన వాళ్ళు ఏం చేస్తున్నట్టుగానే ఉన్నారు, కరెక్ట్గానే చేస్తున్నారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు తృణీకరించారు అనేటువంటి విషయం ఎవరు వచ్చి చెప్పేదాకా తెలియలేదు వాళ్ళకు. సమూయలు వచ్చి చెప్పేంత వరకు సౌలుకు అది కరెక్టే అని అనుకుంటున్నాడు. సమూయలు వచ్చి చెప్పిన తర్వాత దానిని రుద్దాలని చూశాడు సౌలు. అయితే దేవుడు ఏం చేశాడు, నేను నిన్ను విసర్జించుతున్నాను అని చెప్పి దేవుడు ఖరాఖండిగా చెప్పాడు. చూడండి, న్యాయంగా నడుచుకున్నట అంటే దేవుని ఎలా నడుచుకోమని చెప్పాడో, దేవుడు ఎలాగ నడుచుకోమని చెప్పాడో అలాగే నడుచుకోవడం, న్యాయంగా నడుచుకుంటామని గుండెలు బాదుకుంటారు కొంతమంది. నిజమా, నేను రోషగాన్ని, నేను నీతిపరుణ్ణి, నేను న్యాయపరుణ్ణి, నేను సంపన్నుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అంటాడు. ఎవరు నీతిమంతుడు, ఎవరు న్యాయపంతుడు, ఎవరు సంపన్నుడు? నీ దృష్టిలో నీవు కరెక్ట్గా ఎవరింటికి వెళ్ళకోకుండా, ఎవరిని అడుక్కోకోకుండా నీ కొద్దీ నువ్వు సంపాదించుకునేంత మాత్రాన నువ్వు న్యాయవంతుని కాదు. బైబిల్ ప్రకారం నేను చెప్పేది, మనుషులే ఆలోచన అది ఏమన్నా ఉన్నాయి. కొంతమంది నువ్వు న్యాయవంతుని అంటే, నేను న్యాయవంతుని, నేను న్యాయంగా మాట్లాడతా ఏమైనా అని అంట. ఏంటి న్యాయం అంటే, న్యాయం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను ఎలాగ ఉన్నాయో ఆ విధంగా నడుచుకోవడమే న్యాయం. దేవుని యొక్క ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయో వాటిని నెరవేర్చడమే నీతి. ఇలా కాకోకుండా దేవుని ఎదుట నేను న్యాయంగా ఉన్నానని చెప్పుకుంటే అది చివరిగా అన్యాయమైనటువంటి విషయమే అని యేసుక్రీస్తు మనం చెప్తున్నాడు. యేసుక్రీస్తు పరిశీలన గురించి ఏమని చెప్పాడు, పరిశీలారా, శాస్త్రులారా, మీరు సున్నము కొట్టినటువంటి సున్నము కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నారు, లోపల మీ కల్మషం అంతా ఉంది, కానీ పైకి మాత్రము న్యాయవంతుని, నీతిమంతుని, గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నారు, లోపల హృదయంలో ఏ విధంగా ఉంది, ఆజ్ఞలకు స్వానమే లేదు. ఒకడు వచ్చి దేవుని యొక్క ఆజ్ఞలను పైకొనాలని చెప్పడం కంటే మీరు బలులు అర్పించడమే ఇష్టము అని చెప్పి సంతోషపడతారు మీరు అందరూ కూడా. ఆ విధంగా బలులు అర్పించే విషయంలో దేవుడు సంతోషపడడం లేదు. ఇంకా మనం గమనించుకున్నట్లయితే దేవుని ఎదుట తగ్గించుకొని జీవించాలనే మనసు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం దేవుని యొక్క ఆజ్ఞలను కైకొంటారనే విషయం గమనించండి. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని ఎదుట దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి, అది ఏం చేస్తున్నాడని అర్థం, తన్ను తాను పూర్తిగా దేవుని ఎదుట సమర్పించుకొని ఉన్నాడని అర్థం. అర్థమైందా, దేవుని యొక్క ఆజ్ఞలను ఆజ్ఞలు తప్ప మిగతా ఏదానిని దేవుని ఎదుట నెరవేర్చకూడదని అనుకుంటున్నాడంటే సరెండర్ అయ్యారు అతడు. ఏమయ్యాడు దేవుడికి,
0: పూర్తిగా తనకు తాను సరెండర్ అయిపోయాడు, పూర్తిగా దేవుని చిత్తానికి లోపడ్డాడు, తగ్గించుకున్నాడు తనను తాను దేవుని ఎదుట. ఇదిగో సామెతల గ్రంథ 3:3 మన అందరికి కూడా తెలుసు, నీ సుబుద్ధిని ఆధారము చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో దేవునికి స్థానం ఇవ్వు అంటాడు. నీ నీ సుబుద్ధిని ఆధారం చేసుకొని ఆ ఆజ్ఞలు చేసి ఈ ఆజ్ఞలు చేసి ఆ మాటలు చెప్పి ఇదిగో ఇలాగా చేయడం కూడా కరెక్టే, ఇది చేయాలి, ఇది లేకపోతే శాపము, ఊరందరు తింటున్నారు, ఊరందరిది నెరవేర్చాలి, మనుషులు కట్టడాలని మనం నెరవేర్చాలి, మనుషుల యొక్క ఆలోచనలు నెరవేర్చాలని మనం చెబితే అది సుబుద్ధి ఆధారం చేసుకున్నట్టు అవుతుందా, దేవుని యొక్క ఆజ్ఞలను ఆధారం చేసుకున్నట్టు అవుతుందా? అలాగా నువ్వు నడుచుకోవడం లేదంటే, దేవుని ఆజ్ఞలను గైకొని నడుచుకోవడం లేదంటే, సుబుద్ధిని ఆధారం చేసుకొని మనుషులకు కట్టడాలను ఆధారం చేసుకుని నడుస్తున్నావంటే నీవు తగ్గించుకున్నావనా అహంకరించుతున్నావని అర్థం. తగ్గించినటువంటి వాడు ఎవరైనా కానీ సరే దేవుని ఆజ్ఞకు లోబడతాడు. తను తాను ఎప్పటికీ సంతోష పెట్టుకోవాలని చూడు, ఎవరిని సంతోష పెట్టాలని చూస్తాడు, ఎప్పటికీ దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తాడు. ఇదిగో తగ్గించుకున్న వారికి దేవుడు ఏమిస్తాడు, తగ్గించుకున్నటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు, తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు కృపనిస్తాడు. దేవుని కృప అక్కడ లేదంటే మనకు కూడా దేవుడు కృప ఇస్తాడా? ఇప్పుడు దేవుని కృప ఈ సరౌండింగ్ ఎక్కడ మనకు లేదంటే మనం అక్కడికి వెళ్ళి ఆ వాక్యం వింటే ఆ సరౌండింగ్లో నుండి మనకు దేవుని కృప వస్తుందా? రాదు. ఒక నీతి మంతుడిని బట్టైనా వస్తుందేమో కానీ అసలు అది జరిగేటువంటిదే ఆ విధంగా జరుగుతున్నప్పుడు అక్కడ నుండి మనకు దేవుని కృప రాదు. ఇలాగా గ్రామాలలో అనేకమైనటువంటి విధానాల్లో దేవునికి విరోధంగా జరుగుతూ ఉన్నాయి. రోమపత్రిక చివరిగా ఒక వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10:1-3 రోమిలకు రాసిన పత్రిక 10:1-3 వరకు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఎవరు రాస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అపోస్తలుడు అయినటువంటి పౌలు తన జనాంగము, తన సహోదరులు అయినటువంటి ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. పౌలు యొక్క అభిలాష ఏమై ఉన్నది ఇక్కడ? ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలీల యొక్క అందరికీ కూడా రక్షణను అందించాలి అనేటువంటిది ఆయన యొక్క హృదయ అభిలాష. వారి విషయమై దేవుడికి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే 2వ వచనంలో వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమనిస్తున్నాడు ఇశ్రాయేలీల గురించి పౌలు? వారందరూ కూడా ఎలాంటి వారంట? దేవుని యందు ఆసక్తి గలవారని వారందరి గురించి నేను సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాను. అయినను, మళ్ళీ అక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు, అయినను ఎందుకని ఆపుతున్నాడు అక్కడ? వారి ఆసక్తి ఎలాంటిది కాదంట, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలా అనగా, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు. వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? ప్రతి సందర్భంలో వారు జ్ఞానానుసారంగా ఉన్నారనుకుంటున్నారు. వారికి దేవుని విషయంలో ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి ఎలాంటిది? జ్ఞానానుసారమైంది కాదు, అజ్ఞానానుసారమైంది వారి యొక్క ఆసక్తి. కారణం చెప్తున్నాడు, ఎందుకు అది అజ్ఞానమైంది చెప్తున్నాడు? వారు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలని చూడకోకుండా వారి యొక్క స్వనీతిని తీసుకుని వచ్చి అప్లై చేస్తున్నారు. ఇలాగ చేద్దాం, అలాగ చేద్దాం అని చెప్పి ఈ ఆలోచన తీసుకుని వచ్చి అక్కడ నెరవేర్చాలని చూస్తున్నారు. దేవుడు మనకి ఎందుకు ఇది ఇచ్చాడు? మళ్ళా ఇది ఎందుకు ఇచ్చాడు దేవుడు? మళ్ళీ ఈ బైబిల్ను మనకి అందరికి ఎందుకు ఇచ్చాడు? దీని ప్రకారం నడుచుకోవాలని. కానీ మనకు ఆసక్తి ఏమో బాగానే ఉంది, కానీ దేవుడి గుర్చినటువంటి ఆ పనులన్నింటిలో మనకు దేవుని యొక్క ఆజ్ఞలు లేవు. కాబట్టి అదేమైపోతుంది? చివరికి వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని ఎదుట ఏది సరైనదో దానినే మనం చేయాలి. మనుషులు తన సొంత చిత్తానికి లోబడుతూ దేవునిని వ్యతిరేకంగా ఆరాధిస్తున్నారు. మనుషులు ఏం చేస్తున్నారు? తన సొంత చిత్తానికి లోబడుతూ దేవుణ్ణి వ్యతిరేకంగా వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. సో దేవుడు దాన్ని అంగీకరించడు. అంగీకరించలేని దానిని మనం కూడా మద్దతు తెలపకూడదు. కాబట్టి ఇలాగా తెల్లబడినటువంటి వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఇలాగే ఉంది, దీనిని గురించి మనం ఆలోచన చేస్తూ మనం హృదయాలను సరి చేసుకుందాం. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.

క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన ఉన్నతమైనటువంటి నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచి సంరక్షించి జీవముతో మనల్ని ఇక్కడ నిలువబెట్టినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను బట్టి మీరందరూ సంతోషముగాను సమాధానముగాను ఉంటూ దేవునిలో గొప్పగా ఎదుగుతూ భక్తిపరులుగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మా యొక్క ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనకు ఈ దినం వరకు జీవాన్నిచ్చాడు, సజీవులుగా కాచి కాపాడి సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క జీవముతో మనము ఆయనను స్తుతించేవారుగాను, ఆయన ఇచ్చినటువంటి మహిమపరిచేవారుగాను, ఘనపరిచేవారుగాను మనము ఆయనను ఆ రీతిగా ఉంటూ ముందుకు కొనసాగుదాం. ప్రతి శనివారం లాగే ఈ శనివారం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క విలువైనటువంటి మాటలను మనం నేర్చుకుందాం. మనం ఈ సంవత్సరం జనవరి మొదటి వారం నుంచి మనం ఆలోచన చేసినటువంటి పాఠాలు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ప్రతి వారం కంటిన్యూగా యొక్క పాఠాలని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు నేర్చుకుని పూర్తి చేశాం. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారి యొక్క నామమును కూర్చున్నటువంటి విషయాలు మనం నేర్చుకొని పూర్తి చేశాం. ఇవి స్వార్థలో భాగంగా మనం నేర్చుకున్నాం. ఆ తరువాత రక్షణ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ని మనం కొనసాగించుకుంటున్నాం. రక్షణ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని రెండు వారాలకు ముందు నేర్చుకున్నాం. గత వారంలో ఆ యొక్క రక్షణ పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయంలో మొదటి పాఠంగా వినాలి అంటే వినుట అనేటువంటి విషయాన్ని గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఆ యొక్క విషయాన్ని కొద్ది నిమిషాలు మీకు తెలియజేసి ఈ దినం యొక్క పాఠలోనికి నేను వెళ్తాను. అందరం శ్రద్ధగా భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుందాం. గడిచిన వారం మనం ఆలోచన చేసింది వాక్యం వినుట అనేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచన చేసాం. వాక్యం వినడం అంటే కేవలం చెవులతో వినడం మాత్రమే కాదు, హృదయముతో గ్రహించి మనసులో అర్థం చేసుకొని మనము ప్రతిస్పందించాలి. దీనినే వాక్యం వినడం అంటారు. చెవి గలవాడు వినుగాక అని గ్రంథంలో చెప్పబడుతుంది. ఆ చెవి గలవాడు వినుగాక అంటే మనం ఫిజికల్గా మాత్రమే ఆలోచన చేయకూడదు, స్పిరిచువల్గా కూడా ఆలోచన చేయాలి. కాబట్టి చెవులతో వినడం మాత్రమే కాదు, వినిన దాన్ని హృదయంతో గ్రహించాలి, మనస్సుతో అర్థం చేసుకొని స్పందిస్తే అప్పుడు మనం వాక్యాన్ని వినినట్టుగా ఆలోచన చేయవచ్చు. ఆ తర్వాత ఎందుకు వాక్యాన్ని వినాలి అంటే మనం రోమిలికి రాసినటువంటి పత్రిక 10:17 తీసుకున్నాం. వాక్యము వింటే విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము మనం రక్షణ జీవితంలో లేదా మన యొక్క ఆత్మీయ జీవితములో ఇంకా మన యొక్క భక్తిపరమైనటువంటి జీవితాన్ని మరణము వరకు నమ్మకముగా కొనసాగించుకోవాలి అంటే వాక్యం వినడం అనేది మొదటి మెట్టుగా ఉంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వారలారా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనం ఆత్మీయముగా బలపరచబడతాము. దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనము దేవునిలో గొప్పగా ఎదగగలుగుతాము. దేవుని యొక్క వాక్యాన్ని వింటే ప్రతిరోజు మన యొక్క నడతను శుద్ధి చేసుకోగలుగుతాము. దేవుని యొక్క వాక్యాన్ని వింటే
ప్రతిరోజు మన యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి లోటుపాటులను సవరించుకోగలుగుతాము. అలా దేవుని యొక్క వాక్యం వింటే అది మన హృదయంలోనికి వెళ్ళి ఒక విశ్వాసం అనేటువంటి క్రియను జరిగిస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం పూర్తిగా దేవుని యొక్క వాక్యం వినడం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి వాక్యము అంటే క్రీస్తు ప్రభువారు, కాబట్టి మనము వాక్యాన్ని వినవలసినటువంటి అవసరత ఉంది. తర్వాత మనం నేర్చుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే, వినడం అనేది ఎలా జరుగుతుందంటే, వాక్యము దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి, శ్రద్ధగా వినాలి, దానిని నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని అంగీకరించాలి, ఆ యొక్క వాక్యాన్ని స్వీకరించాలి. ఆ యొక్క వాక్యాన్ని విని వదిలిపెట్టడమే కాకుండా దానిని ఆచరణలో పెట్టాలన్నటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. దానికి ఎగ్జాంపుల్గా విత్తుటను కూర్చున్నటువంటి ఉపమానాన్ని మనం నేర్చుకున్నాం. మంచి నేల పడినటువంటి విత్తనాలు, మార్గంలో పడేటువంటి విత్తనాలు, రాతి నేల పడేటువంటి విత్తనాలు, ముండ్ల పొదలలో పడేటువంటి విత్తనాలు, ఏ రీతిగా అవి వర్ధిల్లాయి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. వీటిలో అన్నింటికంటే మంచి నేల పడేటువంటి విత్తనాలు మాత్రం 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా వర్ధిల్లాయి. కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారే అనేక సందర్భాల్లో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి విషయాన్ని ప్రభువారు ఆనాడు ఉన్నటువంటి వారికి బోధించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ప్రభువారే ఆయన ఎందుకు స్వయంగా చెప్పారంటే, మనము దేవుని యొక్క వాక్యానికి అంత విలువ ఇవ్వాలి. మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే అది మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినకపోతే మనకు విశ్వాసం రాదు. ఎందుకంటే ఇది రక్షణలో మొట్టమొదటి అడుగు. ఇది విశ్వాసానికి మూలము. హృదయము మారడానికి ఇది కారణమవుతుంది. లోకాన్ని విడిచిపెట్టడానికి ఇది మార్గాన్ని చూపిస్తుంది. ఇది సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తుంది. ఒక దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దానిని మనం శ్రద్ధగా వినాలి, జ్ఞానంతో ఆలోచన చేయాలి. అది మన యొక్క హృదయంలో చేరి క్రియను జరిగిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి అనేటువంటి విషయాన్ని గడిచిన వారాన మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారాన మనం ఆలోచన చేయబోయేటువంటి విషయం ఏంటి అంటే, నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, వాక్యం వినాలి. వినిన దాని వలన విశ్వాసము కలుగుతుంది. ఏం కలుగుతుంది? వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుందని రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17 మనకు తెలియజేసింది. కాబట్టి ఆ యొక్క విశ్వాసము అనేటువంటి ఆ యొక్క పాఠాన్ని ఈ వారంలో మనం నేర్చుకున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము అంటే ఏంటి అనే విషయం మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా మనం లోకంలో ఆలోచన చేస్తే మనందరం వినటువంటి పదం, వీడికి విశ్వాసం లేదు, ఎంత ఇచ్చినా విశ్వాసం లేదు, ఎంత ప్రేమ చూపించినా విశ్వాసం లేదు, ఎంత పెట్టినా విశ్వాసం లేదు, ఎంత చేసినా విశ్వాసం లేదు, ఎంత ఇచ్చినా విశ్వాసం లేదు, ఎంత కనికరం చూపినా విశ్వాసం లేదు, ఎంత బాగా చూసుకున్న విశ్వాసం లేదు, ఇలాంటి మాటలు లోకంలో మనకు వినబడతాయి. అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ ఫేవర్ చేస్తే దాన్ని విశ్వాసం అంటారు అన్నట్టుగా లోకం చూపిస్తూ ఉంది. అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ, పెట్టాల్సిన దానికంటే ఎక్కువ, ఇలా మనం ఎక్కువని చూపించినప్పుడు ఇతరుల ఎడల వారు మనకు లోబడి జీవించడమే మనం ఎక్స్పెక్ట్ చేసేది. దీన్ని విశ్వాసం అన్నట్టుగా లోకం చూపిస్తుంది. ఈ యొక్క విశ్వాసం అనే పదం మరొక సందర్భంలో కూడా మనకు ఎక్కువగా వినిపిస్తుంది. జంతువుల విషయంలో, జంతువులు అంటే కుక్క విశ్వాసానికి సూచికగా చూపిస్తారు.
యజమానుడికి విశ్వాసంతో లోబడి ఉంటుంది, ఎందుకంటే అతను పెట్టేటువంటి భోజనాన్ని బట్టి అన్నాన్ని బట్టి అని అన్నట్లుగా ఆ విధంగా కూడా పోల్చుతూ ఉంటారు. అయితే జనాలు అనుకుంటున్నట్లుగా, మనుషులు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా విశ్వాసం అంటే ఇదేనా లేక వేరే ఏదైనా ఉందా అంటే, వాస్తవానికి ఇదంతా విశ్వాసమే కాదు. వారు ఎక్స్పెక్ట్ చేసేటువంటి లేదా వారు ఇతరులు వారికి తిరిగి ప్రతిస్పందించడం, లోబడడం అనేటువంటిది లోకంలో చూపిస్తుంది, కానీ నిజమైనటువంటి విశ్వాసం అయితే ఇది కాదు. గ్రంథము వేరేలాగా చెప్తుంది నిజమైనటువంటి విశ్వాసాన్ని. వేరేలాగా అనడం కంటే గ్రంథంలో చెప్పిందే వాస్తవము, అదే నిజమైనటువంటి విశ్వాసము. మనుషులు ఆలోచన చేసేటువంటి విశ్వాసము అది వారి ఆలోచన బట్టి మారుతుంది. గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసము ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఆ యొక్క విశ్వాసాన్ని కూర్చి మనం ఈ సమయమందు తెలుసుకోబోతుంటున్నాం నా సహోదరి సహోదరులరా. అందరూ శ్రద్ధగా వినండి, నోట్స్ రాసుకోండి.

తర్జుమా చేయబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది గ్రంథాన్ని వారు తర్జుమా చేస్తున్నప్పుడు. ఇక్కడ హిబ్రీ భాషలో ఈ యొక్క విశ్వాసము అనేటువంటి పదాన్ని ఏ రీతిగా పిలవడం జరిగిందంటే ఇమునహ్, ఈఎంయుఎన్ఏహెచ్, ఇమునహ్ అంటే విశ్వాసం అని, నమ్మకంగా ఉండడం అని, లోబడడం అని, అనేక రకాలైనటువంటి అర్థాలతో సమయాన్ని బట్టి పిలవడం జరిగింది. దానినే సమయాన్ని బట్టి మరొక సందర్భంలో బిట్ బి బ్యాచ్ బిఏ టీసీహెచ్ బ్యాచ్ అనేటువంటి పదం కూడా సందర్భాన్ని బట్టి వాడడం జరిగింది. హిబ్రీ భాషలో ఇమునహ్ బ్యాచ్ అనేటువంటి ఈ రెండు పదాల కలయికే విశ్వాసము. గ్రీకులు దీన్ని మనం ఆలోచించేస్తే పిస్టిస్ PISTIS పిస్టిస్ అనేటువంటి పదం వాడడం జరిగింది. ఇది కూడా విశ్వాసము కలిగి ఉండడం, నమ్మకంగా కలిగి ఉండడం, లోబడి ఉండడం, అర్థం చేసుకొని ఉండడం, భరోసా ఇవ్వడం, ఇలాంటి పదాలు వాడడం జరిగింది ఈ యొక్క గ్రీక్ భాషలో. దాన్ని వాడుక సందర్భంలో పిస్టిస్ అనే దాన్ని పిస్టియో అని వాడడం జరిగింది. PISTEUO అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు ఈ రకాలైనటువంటి పదాలతో దానిని వాడడం జరిగింది. దీనిని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ వారు ఆ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి వారు ఫెయిత్ అనేటువంటి పదము ఉపయోగించడం జరిగింది. మన అందరికీ తెలిసింది ఇంగ్లీష్ మనకు FEITH, ఫెయిత్ అంటే విశ్వాసము, నమ్మకము కలిగి ఉండడము అనేటువంటి అర్థాలు మనకు ఇంగ్లీష్లో వస్తాయి. దీనిని తెలుగులో విశ్వాసము అని మనం పిలుచుకుంటూ ఉంటున్నాం. హిబ్రీ, గ్రీక్, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో విశ్వాసం అనేటువంటి పదాన్ని ఈ రీతిగా ఉపయోగించడం జరిగింది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. ఇది మీకు ఎందుకు చెప్తానంటే దాని మూలాలు తెలియాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మీకు ప్రతి లెసన్కి ముందు అది ఆదిమ హిబ్రూ గ్రీక్ భాషల్లో ఎలా ఉంది, ఇంగ్లీష్లో ఎలా వాడబడింది, తెలుగులోనికి ఎలా తర్జుమా చేయబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నానని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అసలు విశ్వాసం అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇంతకుముందు ఆలోచన చేసినట్టుగా లోకంలో ఉన్నటువంటి వారు అనుకునేటువంటి విశ్వాసం అయితే ఇది కాదు. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అయితే ఏం వినాలన్నారంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి మాటను వింటే విశ్వాసం అనేది కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి మాటలు మనం వినాలంటే మనకు బోధించేటటువంటి వారు ఉండాలి. బోధించేటటువంటి వారు బోధించినప్పుడు లోకమునటువంటి మాటలు కాదు, కానీ మనుషులు ఉప్పొంగ చేసేటువంటి మాటలు కాదు, కానీ మనుషుల్ని ఉద్రేకపరిచేటువంటి మాటలు కాదు, కానీ లేదా రకరకాలైనటువంటి ఆ యొక్క భావనలకు గురి చేసేటువంటి మాటలు కానీ మనం వినకూడదు. అలాంటివి మనకు అవసరత లేదు. యేసు క్రీస్తు ప్రభువాని కూర్చున్న మాటలు మాత్రమే వినాలి. వాటి వలన మాత్రమే విశ్వాసం అనేది మనకు కలుగుతుంది. ఇప్పుడు అసలు విశ్వాసం అంటే ఏంటి? ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. విశ్వాసం అంటే ఏంటో ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందో. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఇక్కడ విశ్వాసము అనేటువంటి పదాన్ని కూర్చి దాని వివరణ బైబిల్ ఏమిస్తుంది అంటే, విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, సెకండ్, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఇదే నిజమైనటువంటి విశ్వాసము, విశ్వాసానికి అర్థము. అయితే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి మనం ఆలోచించేస్తే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనము ఈ యొక్క లోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు మన యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది అనే ఆలోచనని మనం దృష్టించి చూస్తే, క్రైస్తవుల యొక్క నిరీక్షణ క్రీస్తు ప్రభు

తెలుగువారి రాకడా. తరువాత పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము. దేవునికి నచ్చినటువంటి విధముగా మనము ఆయన ఎదుట ఉండడము. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తాం కదా, ఆయన ఎదుట పరిశుద్ధులమును నిష్కలంకులము అయి ఉండవలెను. ఆ యొక్క వచనాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఆయన మెచ్చినటువంటి జనాంగముగా ఉండాలి అంటే మనము భక్తి పరులుగా బ్రతుకుతూ ఉంటాం. అది ఎప్పుడు జరగడానికి ఒక అవకాశం అనేది వస్తుందంటే, అవకాశం అనడంకంటే అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందంటే, మన భక్తిపరమైనటువంటి జీవితం పూర్తిగా అయిపోయిన తర్వాత కావచ్చు, లేకపోతే మధ్యలో కావచ్చు, ఎప్పుడైనా సరే క్రీస్తు ప్రభు వారి రాకడ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన భక్తి జీవితము ఏంటి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన నిరీక్షణ ఏంటి, క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ మధ్య ఆకాశంలోనికి. ఆ తర్వాత మనం ఎత్తబడము, ఆ తర్వాత మన యొక్క క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చడము జరుగుతుంది. ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఇదే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. మనం దేని కొరకై నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ యొక్క నిజస్వరూపమే విశ్వాసము. అంటే క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి విషయాలు, పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చున్నటువంటి విశ్వాసమే, వాటి కూర్చున్నటువంటి ఆ యొక్క ఆలోచనే, వాటి కూర్చున్నటువంటి రుజువులే విశ్వాసము. ఇందులో రెండవ భాగం ఏంటంటే, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ప్రేమైనటువంటి వార్లారా, అదృశ్యమైనవి అంటే దానికి ఆపోజిట్ పదం దృశ్యమైనవి. దృశ్యమైనవి అంటే మనకు మన యొక్క కంటికి కనిపించేటివి దృశ్యమైనవి, కంటికి కనిపించినవి అదృశ్యమైనవి. మన కంటికి ఇప్పుడు మనం కళ్ళతో చూస్తుంటే మనకు పరిశుద్ధ గ్రంథం కనిపిస్తుంది, నోట్బుక్స్ కనిపిస్తున్నాయి, మనం ఒకరి ఎదుట ఒకరు ఉంటున్నాం, మైక్ కనిపిస్తూ ఉంది, బయట వస్తే బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్, మన యొక్క ఇళ్ళు, రోడ్లు, బిల్డింగ్లు, ఊర్లు, వాడలు, దేశము, ప్రపంచము ఇవంతా కనిపిస్తుంది. ఇవన్నీ దృశ్యమైనవి. ఇవన్నీ ఏంటి, దృశ్యమైనవి. ఈ దృశ్యమైన వాటిని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ అదృశ్యమైనవి అంటే మన యొక్క కంటికి కనిపించినది అదృశ్యమైనది. మనం జనరల్గా టక్కుని సమాధానం అదృశ్యమైనది ఏంటంటే గాలి అంటాం, మన కంటికి కనిపించదు, ఇది అదృశ్యమైనది. మరొకటి అదృశ్యమైనది ఏంటంటే ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక గిచ్చినప్పుడు, గిల్లినప్పుడు కలిగేటువంటి నొప్పి కూడా అదృశ్యమైనదే. మనకది కనిపించదు కానీ అని దాని యొక్క ప్రతిఫలం మనకు అర్థమవుతుంది, ఇది కూడా అదృశ్యమైనదే. అదే రీతిగా ఇతరుల ఎడల మనం చూపించేటువంటి ప్రేమ, ఇది క్రియరూపంగా కనిపిస్తుంది కానీ దానికి ఒక రూపం అనేది ఉండదు. మన మనసులో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, మన యొక్క హృదయంలో కలిగేటువంటి భావనలు, వీటికి కూడా రూపం అనేది ఉండదు, ఇవి కూడా అదృశ్యమైనటువంటివే. అయితే వీటి గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నామా? ఈ యొక్క అదృశ్యమైనవి ఉన్నవైనటకు రుజువు అంటే, అదృశ్యమైనవంటే దేవుని యొక్క రాజ్యము, పరలోకము, ప్రభువారు ఏదైతే మీకు నేను సిద్ధపరస్తానని వెళ్ళారో అవి అదృశ్యమైనవి. అవి ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే నీ యొక్క విశ్వాసం, నీ యొక్క నమ్మకము, నువ్వు యొక్క లోకంలో బ్రతికే విధానము. ఈ అదృశ్యమైనటివి ఏవైతే ఉన్నాయో అంటే మనకు కంటికి కనిపించవు కానీ మనం నమ్ముతున్నాం, మనకు అవి కనిపించవు కానీ మనం నమ్ముతున్నాం, అవి ఉన్నాయి. అవును, మనం బల్లగుద్ది వాదిస్తాం, వాదించాలి కూడా. ఎందుకంటే అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు, నువ్వు నేను, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము, మన యొక్క నిరీక్షణ. కాబట్టి మనం విశ్వాసం అంటే ఏంటంటే మనం వేటి కొరకైతే నిరీక్షిస్తూ ఉంటున్నామో దాని యొక్క నిజస్వరూపము. అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి అనడానికి రుజువే, దీనినే విశ్వాసమని అంటారు. చూడండి, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందరి, ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము.
వీటిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ మొదట వచ్చినానే మనం ఆలోచన చేశాం. విశ్వాసం అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువే విశ్వాసము. ఇది పరిశుద్ధ గ్రంథం ఇచ్చేటువంటి స్టేట్మెంట్. ఇది విశ్వాసం. లోకంలో ఉన్నటువంటి మనుషులు వారి యొక్క అవసరతను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ని బట్టి వారు ఆలోచన చేసేటువంటి కాదు విశ్వాసము, నమ్మకం అంటే. నా ప్రేమైనటువంటి వాళ్ళ, మొదటగా ఇప్పుడు మనం విశ్వాసం అంటే ఏంటో చూసాం. ఇది కేవలం నమ్మడం అయితే కాదు, కానీ దేవుని మాట నిజము అని అంగీకరించడం. దేవుడు మనకు కనిపించడు, కానీ మనం ఏం చేస్తాం? నమ్మతాం. క్రీస్తు ప్రభు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారంటే మనకు కనిపించలేదు, మనం ఆయన చూడలేదు, కానీ ఆయన ఉన్నారని నమ్ముతాం. ప్రేమ అనేది మనకు కనిపించదు, కానీ అది ఉన్నదని నమ్ముతాం. నిరీక్షణ అనేది మనకు కనబడదు, కానీ అది ఉన్నదని నమ్ముతాం. పరలోకం అనేది మనకు కనబడదు, కానీ అది ఉన్నదని నమ్ముతాం. పరదేశం అనేది మనకు కనబడదు, కానీ ఉన్నదని మనం నమ్ముతాం. ఈ వీటన్నిటినీ పూర్తిగా నమ్మడము, వీటి కొరకు ఎదురు చూడడము, వీటిని అనుసరిస్తూ ఉండడము, ఇది విశ్వాసం అంటే ఏంటని మనం చూసుకుందాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, అసలు ఈ విశ్వాసం అనేది లేదా ఈ విశ్వాసం యొక్క పాత్ర రక్షణ విషయంలో ఏ రీతిగా జరుగుతుంది, రక్షణ విషయంలో విశ్వాసం యొక్క పాత్ర ఏంటి, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే విశ్వాసం అనేది అవసరమా, లేదా అది లేకుండా మనము రక్షణలో ఎదగగలమా లేదా అనేటువంటి విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయం నేను 31వ వచనం చదువుతాను చూడండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు, అక్కడ వారు పాటలు పాడినప్పుడు, ఖైదీలందరూ వినుచు ఉన్నప్పుడు, అకస్మాత్తుగా భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి వెంటనే చెరసాల యొక్క తలుపులను తెరుచుకొని అందరి చేతులకున్నటువంటి సంఖ్యలు అంటే బంధకాలన్నీ ఊడిపోయాయి. ఆ సందర్భంలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఖైదులందరూ పారిపోయి ఉంటారని అనుకొని, ఖైదులందరూ పారిపోయారు కాబట్టి ఇంక నేను రాజుకి ఏం సమాధానం చెప్పాలి, నేనే వదిలేశాను ఖైదీలందరినీ కాబట్టి నన్ను చంపేస్తాడు అని అతనిలో అతనే ఆలోచన చేసి కత్తెత్తుకొని తనని తాను చంపుకోబోయినటువంటి సందర్భం ఇది. ఆ యొక్క సందర్భంలో పౌలు గారు ఏమన్నాడంటే, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఏమంటున్నాడు, నిన్ను నువ్వు చంపుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం అని గట్టిగా చెప్పినప్పుడు, అప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పి ఎవరు చలసాల అధికారి భటులతో లోపలికి వచ్చి వణుకుచు, మామూలుగా రాలేదు, భయము, టెన్షన్, వణుకు, మనల్ని చంపేస్తాడేమో రాజు, వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టు ఆ యొక్క టెన్షన్లో వణుకుతూ లోపలికి వచ్చి పౌలుని సేలకి వాళ్ళకి చూడడమే కాకుండా అక్కడ ఉన్న వారందరూ ఇక్కడే ఉన్నారని ఆలోచించేసి వెంటనే వారు ఎదుట సాగిలిపడి వాళ్ళు బయటకు తీసుకొని వచ్చి వెంటనే అతని మనసులో ఏం కలిగింది, నేను రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచన ఆ సందర్భంలో కలిగింది. ఆ యొక్క సందర్భంలో ఆలోచన కలిగినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి, ఇదండి మనం ఆలోచన చేస్తుంది. రక్షణ విషయంలో విశ్వాసం యొక్క పాత్ర ఏంటి? ఆయన ఆ ఒక్క క్షణంలోనే అతని యొక్క ఆలోచన ఎంతవరకు వెళ్ళిందంటే, అతను చెరసాల నాయకుడు అనేటువంటి విషయము రాజు కాడికి వెళ్ళింది, బంటులు వెళ్ళిపోయారనేటువంటి భటులు ఇతరుతో పాటు ఉన్నారు, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు, ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారు, పోలీసులు వెళ్ళిపోయి ఉంటారు, రాజు మనం చంపేస్తాడు, ఈ యొక్క టెన్షన్, బాధ, సమస్య, శోధన వీటన్నిటిలో నుంచి పౌలు గారు నువ్వు నీకు నువ్వు హాని చేసుకోవద్దని చెప్పినప్పుడు వెంటనే మారిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. వెంటనే అతనికి దేవుడి మీద ఒక నమ్మకం కలిగింది.
అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడింది పౌలు గారి ద్వారా. వెంటనే అతనికి విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా రక్షణ పొందాలని నేనేం చేయాలి? అందుకు వారు ఏమన్నారంటే, ప్రభు అయిన యేసు, ప్రభు అయినటువంటి యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదండి రక్షణ విషయంలో విశ్వాసం యొక్క పాత్ర. ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందడానికి నీ యొక్క ఇంటి డోరు తెరుచుకుంటుంది. అంటే అప్పటివరకు డోర్ మూసిందంటే అవును మూసే ఉంది, నువ్వు అన్నీ వింటున్నావు కానీ విశ్వాసం నీలో కలగలేదు. వినడం వేరు, విశ్వసించడం వేరు. విన్న ప్రతి మాట మన యొక్క జీవితంలో, మన యొక్క మనసులో కార్యరూపం తాల్చాలని లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి మాటలు వింటావో, అప్పుడే నీ యొక్క తలుపు హృదయం తెరుచుకుంటుంది. ఆ యొక్క విశ్వాసము ద్వారానే రక్షణ పొందుతావు. విశ్వాసం లేకపోతే రక్షణని నీవు పొందలేవు. మరొక వచనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2:8 అండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటండి, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. విశ్వాసము లేకుండా కృపచేతనే రక్షింపబడతారంటే కాదు అని గ్రంథం చెప్తుంది. విశ్వాసము ఉంటేనే, ఆ యొక్క విశ్వాసం నీలో క్రియను జరిగిస్తేనే, ఆ యొక్క విశ్వాసము ద్వారా నమ్మకం అనేది కలిగితేనే, ఆ యొక్క విశ్వాసము ద్వారా మారు మనసు అనేటువంటి స్థితి నీకు కలిగితేనే, ఆ యొక్క విశ్వాసము ద్వారా నీ యొక్క మనసుకి నీ యొక్క శరీరానికి ఒక యుద్ధం జరిగితేనే ఆ యొక్క విశ్వాసము యొక్క క్రియ అక్కడ కనిపిస్తుంది. అప్పుడు నీవు కృపచేత రక్షింపబడతావు. కానీ నువ్వు విశ్వసించకుండా, ఖచ్చితముగా విశ్వసించకుండా నీకు రక్షణ అనేది లేదు. కాబట్టి కృపచేత విశ్వాసాన్ని బట్టి మనం రక్షింపబడతాము. ఇక్కడ కృపచేత విశ్వాసాన్ని బట్టి మనం రక్షింపబడతామనేటువంటి యొక్క విషయాన్ని మనం ఆలోచించేస్తే, ప్రేమైనటువంటి వారారా, కృప అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి వరము. ఏంటండి, వింటున్నారు కదండి అందరూ శ్రద్ధగా, కృప అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి వరము. దేవుడు వరమిస్తే మనం తీసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే అది క్రియ జరిగిస్తుందా లేదంటే జరిగిస్తుంది. అదే విశ్వాసము అంటే మన యొక్క స్పందన, రియాక్షన్. యాక్షన్కి రియాక్షన్ అన్నమాట. యాక్షన్ అనేది దేవుడి యొక్క వరము, దానికి రియాక్షన్ అనేది మన యొక్క స్పందన. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనకు కృప అనేది అనుగ్రహిస్తాడో, అప్పుడే విశ్వాసం ద్వారా మనము రక్షింపబడడానికి అవకాశం అనేది ఉంటుంది. మరొక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:10 ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ఇది 3 విషయం అండి. నిజమైనటువంటి విశ్వాసం యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు వాక్యాన్ని విన్నావు, విన్న తర్వాత నువ్వు ప్రభువారిని విశ్వసించావు, విశ్వసించిన తర్వాత మారు మనసు కలుగుతుంది, ఆ యొక్క మారు మనసు కలిగిన తర్వాత నీవు నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు. ఎక్కడ విశ్వసిస్తాడు? ఈ యొక్క కార్యక్రమం విశ్వసించడం అనేది పైకి కనబడేటటువంటిది కాదు. దీనికి ముందు చెప్పబడినటువంటి వాక్యం వినుట అనేది బహిరంగ కనబడేది, అంటే పైకి కనబడేటటువంటి విషయం. ఇక్కడ విశ్వాసము అనేది పైకి కనబడని విషయము. మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. వాక్యం వినడం అనేది పైకి కనిపించేది, ఇక్కడ విశ్వసించడం అనేది హృదయంలో జరిగేటువంటి కార్యక్రమము. కానీ దీని తర్వాత ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమం బహిరంగంగా జరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది.
చూడండి, నేను పై వచనం చదువుతాను. 8వ వచనం, అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. ఎక్కడున్నట్టు వాక్యము? వినినటువంటి వాక్యము మన యొక్క నోటిలోనూ మన యొక్క హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించినటువంటి విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు, చూడండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇదండి వాక్యం వినటం వలన విశ్వాసం కలిగింది. ఆ యొక్క విశ్వాసము తరువాత మారు మనసు పొంది నీవు చేయవలసినటువంటి కార్యక్రమమే ఇది. నీవు ఎప్పుడైతే నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసిస్తాడో, రక్షణ కలిగినట్లు నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, అప్పుడే రక్షణ అనేది ఒక వ్యక్తి పొందడం జరుగుతుంది. హృదయంలో విశ్వసించాలి అంటే హృదయపూర్వకంగా వాక్యాన్ని వినాలి, నమ్మకం ఉంచాలి, యేసే ప్రభు అని మనం విశ్వసించాలి. ఆ తరువాత మనం బయట ఒప్పుకోవాలనేది జరుగుతుంది. మరొక వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసం కనపడుతుందని చెప్పాను. దేవుడు ఒకడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిది, దయ్యమును నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మరొక వచనాన్ని చూద్దాం. ఇందులోనే 26వ వచనం, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమైనది. మనం నిజమైనటువంటి విశ్వాసి లక్షణము ఏంటి అని 3వ విషయంగా మనం ఆలోచించేస్తూ ఉంటున్నాం. విశ్వసించాలి, విశ్వసించిన దాని ద్వారా ఒక క్రియ జరగాలి. ఆ క్రియ జరగకుండా ఏమంటున్నాడు, క్రియ అనేది జరగకుండా ఉంటే నీ యొక్క విశ్వాసము మృతమైనది. నీకు విశ్వాసం ఉన్నదని నువ్వు రుజువుపరుచుకోవాలంటే క్రియ జరగాలి. దానికి ఇక్కడ మనకు యాకోబు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ప్రాణము లేని శరీరాన్ని మనం ఏమంటాం, ప్రాణం లేదు శరీరానికి, అది చచ్చిందంటాం, చచ్చిపోయిందంటాం, మృతమైనది అంటాం. పేదవాళ్ళైతే పీనుగంటారు, కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఏమంటారు, మృతి పొందాడు అంటారు. బాగా డబ్బున్న వాళ్ళైతే పార్థివ దేహం అంటారు. ఇలా రకరకాల పేర్లతో చెప్తారు. కానీ అది ప్రాణం లేకపోతే అది మృతమైనది. అదేవిధంగా ఇక్కడ మనతో యాకోబు గారు మాట్లాడే మాట ఏంటంటే, శరీరము ఎలాగైతే ప్రాణం లేనప్పుడు మృతమైనదై ఉంటుందో, అలాగే విశ్వాసము అనేది నీవు చూపించాలంటే క్రియలు చేయాలి. ఆ క్రియలు అనేటివి నువ్వు చేయకపోతే నీ విశ్వాసము కూడా మృతమే. కాబట్టి మనము విశ్వాసము ఉంది అనడానికి, మనం రుజువుపరచడానికి ఏంటి చేయాల్సిందంటే, మనం ఖచ్చితంగా క్రియలను జరిగించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. విధేయతతో కూడుకున్నటువంటి క్రియలు మనం జరిగించాలి. నిజమైనటువంటి విశ్వాసము మనం ఏదైనా సరే ఆచరించడంలో కనిపిస్తుంది, అంటే క్రియలు జరిగించడంలో కనిపిస్తుంది, పనిని అక్కడ చూపించడంలో కనిపిస్తుంది. నాకు విశ్వాసం ఉన్నదని మనం మనసులో అనుకుంటే సరిపోదు, దానిని క్రియారూపకంగా బయట చూపించాలి. అప్పుడే నీ విశ్వాసం ఏంటో అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క విశ్వాసము అనేటువంటిది స్థిరమైనదై ఉండాలి. ఎలా ఉండాలండి విశ్వాసం అనేటువంటిది? స్థిరంగా ఉండాలి. కొద్దిసేపు ఉండి, కొద్దిసేపు పోయి, కొద్దిసేపు వచ్చి, కొద్దిసేపు రాదు అన్నట్టుగా ఎప్పుడూ ఉండకూడదు. క్రియను బట్టి మారడం కానీ, లేదా సమస్యను బట్టి మారడం కానీ, లేదా పరిస్థితిని బట్టి మారడం కానీ, లేదా క్యారెక్టర్ని బట్టి మారడం కానీ అనేది ఎప్పుడు కూడా విశ్వాసం విషయంలో జరగకూడదు.
విశ్వాసం అనేది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలని మనకు గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:23, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలుని నేను ఆ సువార్తకే పరిచారకుడునైతిని. ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే, పునాది మీద మనం కట్టబడ్డాం. అవును, వాక్యం విన్నాం, వాక్యం విన్నాం కాబట్టి ఆ వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడ్డాం. పునాది క్రీస్తే. ఆ పునాది మీద కట్టబడినటువంటి మనము స్థిరంగా ఉండాలి. మనం ఏదైతే విన్నామో, ఆకాశం క్రింద ఉన్నటువంటి సమస్త సృష్టికి ప్రకటింపబడినటువంటి సువార్త ఏదైతే ఉందో దాని నుంచి తొలగిపోక విశ్వాసముందు మనం నిలిచి ఉండాలి. ఆ యొక్క విశ్వాసములో నుండి ఎప్పుడు తొలగిపోకూడదు. అలా తొలగిపోతున్నాము అంటే అర్థం ఏంటంటే, మనము నిజమైనటువంటి క్రైస్తవులము కాదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, మనం విశ్వాసములో ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి. దీనికి రుజువు కూడా ఉందండి. మనం అబ్రహాము గారి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేస్తే, ఆదికాండం 15 ఆయన కూర్చున్నటువంటి విషయాలు ఉన్నాయి, మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈయన విశ్వాసులకే తండ్రి. ఎవరికి తండ్రి అండి? విశ్వాసులకే తండ్రి. నేను కొన్ని వచనాలు మీకు గుర్తు చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4:11, మరియు సున్నత లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతను గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు. ఎవరికంటండి? సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు. మరోవచన చూద్దాం చూడండి. ఈ హేతు చేత వాగ్దానమును యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదే ఇన్నట్లు అది విశ్వాస మూలమైనదయ్యను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తండ్రి అన్నాడు. ఇందును గుర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనని వ్రాయబడి ఉన్నది. ఇదండి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? మనము విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, విశ్వాసముకే తండ్రి అవుతాము. ఇప్పుడు మనకు ఆ పేరు రావాలంటే, ఇప్పుడు మనకు ఆ పేరు పడలేదు, మన విశ్వాసం వీర్యమైతే చాలు. కానీ అబ్రహాము గారికి దేవుడు ఆయన బిరుదు చేశాడు, ఈయన విశ్వాసులకు తండ్రి. ఆదికాండం 15 మనం చదివితే ఈ విషయాలన్నీ ఉంటాయండి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము విశ్వాసములో స్థిరంగా ఉంటే ఏ రీతిగా కార్యక్రమాలు జరుగుతాయి, ఏ రీతిగా క్రియలు జరుగుతాయి అనేటువంటి విషయంగా మీకు ఒక ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తాను. మార్క్ సువార్త 5:25. 12 నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలపడి తన కలిగినదంతయు ఏమి చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారైందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి
జనసమూహం వైపు తిరిగి నా వస్త్రాలను ముట్టినది ఎవరని అడుగుగా ఆయన శిష్యులు జనసమూహం మీద పడుచునట చూచుచున్నావే, నిన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావనిది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తన జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను. అందుకైన కుమారి, ఇదండి మనం అసలు ఆలోచించాల్సింది, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ప్రియమైనటువంటి నా సహోదరుడ, నా సహోదరి, విశ్వాసములో స్థిరంగా ఉంటే లేదా విశ్వాసములో బలంగా ఉంటే, విశ్వాసములో నిరీక్షణ కలిగి ఉంటే, విశ్వాసాన్ని నువ్వు నమ్మితే, అంటే నువ్వు ఏదైతే విన్నావో దాన్ని బట్టి నీ యొక్క విశ్వాసము బలంగా ఉంటే, స్థిరంగా ఉంటే ఏం కలుగుతుందంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఇక్కడ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచినట్లుగా, ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావము, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఎంతోమంది వైద్యుల చేత చూపించుకున్నటువంటి స్త్రీ, ఈ యొక్క సందర్భం మనకు తెలుసు, ఈ యొక్క స్వస్థత కలిగినటువంటి ఆ స్త్రీని కూర్చున్నటువంటి విషయాలు తెలుసు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, నీవు విశ్వాసంలో స్థిరంగా ఉంటే నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్తలో విశ్వాసంలో స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఈ యొక్క సందర్భంలో శతాధిపతి మీకు ఐడియా ఉన్నాడండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు చూస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువు నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు, నేను ఒకరిని పమ్మంటే పోవను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టుగా చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ శతాధిపతి యొక్క దాసుడు కలిగినటువంటి అనారోగ్యము, ప్రభు వారిని వేడుకోవడం, నా ఇంట్లోకి నువ్వు రావడానికి నేను అర్హుడు కాదని చెప్పడం, అప్పుడు నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ఆ దాసుడు బాగుపడతాడని ఆ యొక్క శతాధిపతి చెప్పడం. ఇక్కడ మీరు ఆలోచించేయండి, ఇతను క్రీస్తు ప్రభు అని కూర్చున్నటువంటి విషయాలు ఆల్రెడీ వినడం జరిగింది అనేక మంది ద్వారా. అది ప్రత్యక్షంగా జరుగుండొచ్చు, పరోక్షంగా జరుగుండొచ్చు, ఎలా జరిగినప్పటికీ అతనైతే వినడం జరిగింది, వినని దానిని బట్టి విశ్వసించడం జరిగింది, దేనైతే విశ్వసించాడో దాని యందు నిలకడగా ఉండడం జరిగింది, అంటే స్థిరంగా ఉండడం జరిగింది. అలా స్థిరంగా ఉండడం వలన ఏమవుతుంది, ప్రభు వారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏంటంటే, నేను ఇంతవరకు ఇశ్రాయేలీయులలో ఎవరికైనా ఇలాంటి విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదు, కాబట్టి నీవు విశ్వసించిన ప్రకారం అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను, ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత పొందను. నా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనము విశ్వాసములో స్థిరంగా ఉంటే ఇదిగో ఇలాంటి అద్భుత కార్యక్రమాలు జరుగుతాయి అనడానికి వీరు రుజువులు. ఇంకా అనేకం ఉన్నాయి, నేను వాటైతే మీకు తెలియజేయట్లేదు కానీ కొన్నింటిని తెలియజేస్తున్నాను. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రభువారు మాట్లాడేటువంటి మాట, మనము ప్రార్థన చేసేటప్పుడు మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వాటన్నింటినీ మనం పొంది ఉన్నామని నమ్మాలి. ఆ నమ్మకమే విశ్వాసము. అలా నమ్మితే అప్పుడు మనకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. దేన్నైతే మనం విన్నామో, ఏ వాక్యాన్ని అయితే విన్నామో, ఏ క్రీస్తు ప్రభువుని గురించి అయితే విన్నామో, ఆయన గురించి మనం విశ్వసించామో, ఆ విశ్వాసం వలన మనకు ఒక నమ్మకం అనేది కలిగిందో,
ఆ నమ్మకంలో మనం నిలబడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ నమ్మకంతోనే మనం వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నాం వాటి మనం పొందుకున్నామని నమ్మి విశ్వసించి దానికి లోబడి ఉంటే అప్పుడు మనకు అవన్నీ ఏం చేస్తాయంట? ఖచ్చితంగా కలుగుతాయి. ఇప్పటి వరకు మూడు విషయాలు మనం ఆలోచించేసామండి, నాలుగో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. విశ్వాసము ఎలా పెరుగుతుంది అంటే, మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:17 మనం చూస్తే వాక్యం వినుట ద్వారా విశ్వాసం అనేది ఒక మనిషికి కలుగుతుంది. ఒక మనిషి వాక్యము వినకుండా విశ్వాసములో అభివృద్ధి చెందలేడు. అందుకే నేను మీకు మొదట్లో నేను మీతో ఏమన్నానంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉంటేనే మనం విశ్వాసములో పెరుగుతాం. వాక్యాన్ని వింటూ ఉంటేనే మనం రక్షణలో ముందుకు వెళ్తాం. వాక్యాన్ని వింటూ ఉంటేనే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాం. వాక్యాన్ని వింటూ ఉంటేనే మనము ప్రభు యొక్క శిక్షలో నుంచి, బోధలో నుంచి తప్పిపోకుండా ఉండగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని వినాలి, వింటే విశ్వాసం అనేది కలుగుతుంది. మరొక వచనం నేను మీకు చదివి వినిపిస్తాను, యాకోబు పత్రిక 1:3 చదువుతాను చూడండి, 2 చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహదానందమని ఎంచుకునిడి. ఏమంటున్నాడు? మీరు శోధనలో పడినప్పుడు అది ఆనందమని ఎంచుకోవాలి. మీకు శోధన కలిగినప్పుడు ఆ శోధనలో మీరు నిలబడితేనే మీ యొక్క విశ్వాసము ఎక్కువగా బలపరచబడుతుంది, మీ యొక్క విశ్వాసము ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది, మీ యొక్క విశ్వాసము ఎక్కువగా పెరుగుతుంది. అలా మీరు ఒక సమస్య మీకు వచ్చినప్పుడు అందులో నిలబడలేదనుకోండి, ఖచ్చితంగా విశ్వాసం పెరగదు, మనము విశ్వాస వీరులు అవ్వడానికి అవకాశం ఉండదు. మరొక వాక్యాన్ని నేను మీకు చదువుతాను, మార్కు సువార్త 9:24 వచ్చిన చూడండి. వెంటనే చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. అపనమ్మకము అనేది మనకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అపనమ్మకం ఉంటే విశ్వాసములో మనము అభివృద్ధి చెందలేము. అపనమ్మకం అనేది ఉంటే మన యొక్క విశ్వాసాన్ని మనము కొనసాగించుకోలేము. కాబట్టి నమ్మకముతో మనము ముందడుగు ఎల్లవేళలా వేస్తూనే ఉండాలి. మరొక విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచించేస్తే,

0: சரி
1: ஃபியூச்சர்
0: வாக்கியானிக்கு எழுப்புதம் எனவே
2: ஓகே அண்ணா ஓகே అంటే somebody not came now now till now
0: ఫస్ట్ వీక్ కదా కొంచెం అలవాటు అయిన వరకు నో ప్రాబ్లం వాక్యానికి వెళ్ళిపోదాము
2: ఓకే ఓకే ఓకే బ్రదర్
1: Okay, ready to start?
2: Okay, we go.
1: Okay, let's start then. Okay. All right. Vandanamalu to everyone.
2: Andariki vandanalandi.
1: I'm happy to be here with you on this evening for each of you, and so happy to have so many for our first class.
2: Okay, ee modati taragathini prarambhinchukodaniki నాకు చాలా సంతోషంగా ఉన్నది మీతో పాటు కలిసి ఈ విధంగా ఉండడానికి చాలా సంతోషంగా ఉన్నది అందరికి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము
1: If you have a question, if you are familiar with Google Meets, there's a button you can push and ask a question, and otherwise keep your microphones muted. I think everybody does.
2: Okay. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్న కనుక ఉన్నట్లయితే మీకు దయచేసి ఇక్కడ కింద ఒకటి ఉంటుంది ఆప్షన్ హ్యాండ్ రేజ్ చేసేటువంటి ఆప్షన్ ఒకవేళ అది రేజ్ చేయండి అంతవరకు మీరు ఏం చేయాలని అంటే మీ మైక్ లను మ్యూట్ లో పెట్టండి మీ కెమెరాలను ఆఫ్ లో పెట్టండి
1: సో దిస్ ఇస్ నాట్ మెంట్ టు బి ఎ లెక్చర్ ఇట్స్ మెంట్ టు బి ఎ డిస్కషన్ సో వి విల్ ప్రెజెంట్ సమ్ థింగ్స్ బట్ ఇఫ్ యు హావ్ ఎ క్వశ్చన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్
2: ఓకే ఇదేమి లెక్చలర్షిప్ లాగా చెప్పిందే వినడానికి మాత్రమే ఉండడానికి మాత్రం కాదు ఇది గ్రూప్ ఇది ఎలాగంటే మనం అందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాము మనం అందరం కూడా ఒకరికొకరు మాట్లాడుకుందాము ఏదైనా ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే అది మనం దాని గురించి వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం
1: ఆల్ రైట్ సో లెట్స్ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఐల్ గో అహెడ్ అండ్ షేర్ ది the handout just a minute again all right there's the handout
2: okay
1: I may have to
2: meeku aina share chestunnatundi adi kanapadutunda meeku
1: Ravi
2: sahodaru gaani chupistunnatundi adi ga mi andariki kuda kanapadutundani namustunnanu vela kanapadakapothe ok sari cheppandi maaku
3: kanapadutundi
2: Okay,
1: okay. Can you see who wants to come into the group? You'll have to add because when I've got the share screen, I'm not able to do that. Can you add the people who want to come in? Ravi?
2: What?
1: Can you add people who are wanting to come in?
2: Yeah, yes, yes, yes.
1: You can do that?
2: They're waiting.
1: Okay. It says
2: just one.
1: It says
2: just
1: one more. One or more people want to join, so can you?
2: Yeah, there are two people are waiting for your action.
1: Okay, so you got them. Okay, all right.
2: Yeah,
1: go ahead. All right, let's go ahead and start. Today.
2: Okay.
1: All right. Today we're going to start a series on baptism.
2: Okay. ఈ రోజు మనము బాప్తిస్మం అనేటువంటి అంశం గురించి మాట్లాడుకోవడానికి ముందు వెళ్దాము.
1: Baptism is a very important subject, but sometimes it is a very misunderstood subject.
2: Okay. Baptism anedi chaala pramukhyamainatvanti amsham ga bible lo unnadi kaani dinni andaru kuda neglect chestu chaala easy ga teesesukuntunnaru sariga ardham chesukolekapothunnaru baptism anetvanti subject gurinchi.
1: And this lesson is not going to be about church tradition.
2: Okay. ఈ అంశము బట్ అగైన్ బగిన్ వాట్
1: దిస్ లెసన్ ఇస్ నాట్ అబౌట్ చర్చ్ ట్రెడిషన్
2: ఓకే ఇది సంఘం యొక్క ఆచారం గురించి చెప్పబడుతున్నటువంటి విషయం కాదు
1: బట్ దిస్ లెసన్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ ఎగ్జాక్ట్లీ వాట్ ది బైబిల్ సేస్
2: ఓకే ఇది సంఘం యొక్క ఆచారాల ప్రకారం ఆచారాలలో ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడుకోవడం లేదు కానీ ఇది ఖచ్చితంగా బైబిల్లో ఏ విధమైనటువంటి మాటలు చెప్పబడుతున్నాయో ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుని పోతున్నాం ఈ రోజు
1: Ravi, do we have a mixed group or is everyone here from the church?
2: What, brother?
1: Everybody here is Church of Christ or are there people from other
2: Yeah. Mixed, brother. No.
1: Mixed, okay. So the important thing to understand is this, that we are going to be discussing again things from the Bible. So I don't want you to say, well, that's just Church of Christ doctrine. That's just what you believe, because we're going to look at exactly what the Bible says.
2: Okay. మనం ఈరోజు కేవలము క్రీస్తు సంఘము అనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడం లేదు, అలాగే వేరే మిగతా మత శాఖల గురించి మనము చర్చించుకోవడం లేదు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎగ్జాక్ట్లీ బైబిల్ ఏ విధమైన మాటలు మనకు మాట్లాడాలని చెప్తూ ఉన్నదో, ఏ విధమైనటువంటి బోధ మనకు బైబిల్లో నుండి నేర్పబడుతున్నదో, దానిని గురించి మాత్రమే మనము బైబిల్ నుండి నేర్చుకుందాం ఈరోజు.
1: Okay, and can you still hear me? Can you still hear?
2: Yes, somebody there waiting. Navina, Golapalli, Vijay, Anand, Venila, Venila, there.
1: Now there's three people that we need to let.
2: Yeah. Okay.
1: Okay.
2: This time now.
1: You can still hear me though, right?
2: Okay.
1: You can hear me?
2: Yeah, I'm here.
1: Okay, you can hear me. Okay, so one other thing. We're going to read the scriptures and we're going to follow them. That's the goal for everybody. Read the scriptures and follow them exactly as the scripture is written.
2: Okay. మనం ఈరోజు వచనాలను వచనాలుగా చదువుకుందాము. ఖచ్చితంగా వచనాలు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము, అలాగే నేర్చుకుందాము.
1: Okay, so our lesson title or what we're going to be working, our working title is The Authority of Jesus and His Command.
2: చూడండి, ఇక్కడ మనము ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసు చెప్పాడు, యేసుక్రీస్తుకు సర్వాధికారం ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు యేసుకు ఉన్నటువంటి అధికారం గురించి నేర్చుకుందాము.
1: So it doesn't matter what your background, it doesn't matter what you have been taught. What we're going to look at is the authority of Jesus. Everything we do in a religious sense has to come from the authority of Jesus and from the Bible itself.
2: Again, brother. Again.
1: Everything that we do has to be done by the authority of Jesus Christ and by the authority that's given us in the Bible.
2: Okay. మనం ఈరోజు ఏం తెలుసుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగిన వాడుగా ఉండి ఆయన యొక్క అధికారము చొప్పున బైబిల్లో ఏ విధంగా చెప్పి ఉన్నాడో ఆ అధికారం చొప్పుననే మనం చేయడానికి నేర్చుకోవాలి.
1: And this is our main text, Matthew 28, verses 18 through 20.
2: ఎవరైనా బైబిల్లో తెలుసుకుని తెలిసిన వారు ఉన్నట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనాల వరకు మనం చదువుకుందాం. ఇదే మనము మూలమైనటువంటి అంశం, వచనాలు ఇవి.
1: And on your hand, on your handout sheet, we're looking at point number one.
2: Yes.
1: Matthew 28 and verse 18, Jesus says, "All authority is given unto me in heaven and in earth."
2: So, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసు చెబుతున్నాడు, నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అది ఎక్కడెక్కడ ఇవ్వబడి ఉన్నది అంటే, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు ఇక్కడ.
1: సో జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ ఇస్ సేయింగ్ హీ హాస్ ది అథారిటీ అండ్ ఇట్స్ గివెన్ టు హిమ్ బై గాడ్ ఆల్మైటీ.
2: చూడండి, దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తుకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి.
1: The word authority simply means that he has the right to command.
2: చూడండి, యేసు క్రీస్తుకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెబుతున్నప్పుడు దాని అర్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయనకు ఆజ్ఞాపించేటువంటి అధికారము ఉన్నదని తెలుసుకోవాలి మనము. ఆయనకు ప్రతి దాని మీద అధికారం ఉన్నది, అలాగనే ఆయన ఏ దానినైనా ఆజ్ఞాపించేటువంటి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు.
1: We are in the military, and let's just say I am the lowest part of the military.
2: I am the lowest part? Okay. సైన్యంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా చెబుతున్నాడు.
1: Okay, if all of us are in the military, and I am the lowest soldier in the military.
2: ఓకే, మనమందరం కూడా ఆర్మీలో ఉన్నాము, మిలిటరీలో ఉన్నాము, సైన్యంలో ఉన్నాము. అయితే మనం ఎలాగా ఉన్నామంటే తక్కువ స్థాయిలో, అనగా మిలిటరీలో ఉన్నటువంటి అందరికంటే చాలా తక్కువగా మనం కనబడుతూ ఉన్నాము.
1: And let's just say I'll pick someone, Mandala Ramesh is the general, he's the top one in the military.
2: ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఒక ఒక సైన్యంలో మనం ఉన్నాము అని అంటే సైన్యంలో ఉన్నటువంటి అందరికీ జనరల్ గా, అంటే గొప్పవాడిగా, ఒక అధికారం కలిగినటువంటి వాడిగా, ఒక సైన్యానికి అధికారం కలిగినటువంటి వారుగా ఒకవేళ మన బ్రదర్ రమేష్ గారు ఉన్నట్లయితే,
1: that means that he has the authority to command me what to do.
2: చూడండి, ఒక సైన్యంలో ఈ విధంగా మనం అందరం ఉన్నప్పుడు మన మీద అధికారిగా, సైన్యంలో అధికారిగా రమేష్ గారు ఒకవేళ ఉన్నట్లయితే ఆయనకు మనలను కమాండ్ చేసేటువంటి అధికారం ఉన్నదనా లేదని అర్థము.
1: ఇన్ ద సేమ్ వే వి ఆర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్ జీసస్,
2: మనము అదే విధంగా యేసు క్రీస్తు నందు సైన్యంగాను, ఆయన కోసం ఏర్పరచబడినటువంటి జనాంగంగాను మనం ఉంటున్నాము.
1: And he has the authority to command because God gave him that authority.
2: చూడండి, ఆ విధంగానే యేసుక్రీస్తు కూడా అధికారము ఇవ్వబడి ఉన్నది మనందరి మీద, భూమి మీద, పరలోకం మీద సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది దేవుడి ద్వారా.
1: So if Matthew 28:18, Jesus says he has all authority, that means we must obey.

0: ఏమని చెప్పబడి ఉన్నది అంటే సర్వాధికారము అని చెప్పబడి ఉన్నది. అది ఏదో కొంచెం కొంచెంగా కొంచెం మిగిలించి కొంచెం ఇవ్వకోకుండా కొంచెం లేకోకుండా ఏదో కొంచెం అధికారం ఇచ్చినట్టుగా కాదు. అది ఎలాగ ఇవ్వబడినదంటే సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది యేసుక్రీస్తుకు.
1: That means that we do not have the ability to decide what is right. Only Jesus decides.
0: Okay.
1: We don't have the ability to have to... Go ahead.
0: మనకు మనం మనము దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మన మీద మనం మనల్ని మన ఆలోచన చొప్పున నడుచుకునే దానికి ఏ అవకాశం కూడా లేదు. కేవలము యేసుక్రీస్తు యొక్క ఆలోచన ప్రకారమే మనము నడుచుకోవాల్సిన వారిగా ఉన్నాము.
1: And so, as it relates to baptism, who is correct, what I believe or what Jesus commands?
0: Again?
1: And so, who is correct relative to baptism? Is it Jesus has the authority or I have the right to change what he says?
0: You want to know?
1: Okay, I'll make it simpler. So we do not have the ability to change the commands of Jesus.
0: Okay. యేసు క్రీస్తు చెప్పినటువంటి ఆ అధికారాలను ఏవి కూడా మనము మార్చేదానికి మనకు లేదు. యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని మనం మార్చేదానికి లేదు.
1: Okay, point number two on your handout sheet. Point number two.
0: Okay, okay. రెండవ ఈ పాయింట్ నెంబర్ టూ చూడండి, గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆ సీట్ లో రెండవ అంశాన్ని గమనించండి, రెండవ అంశ మాటను గమనించండి, పాయింట్ ను.
1: All right, so Jesus gave a command. He commanded baptism.
0: చూడండి, యేసు క్రీస్తు బాప్తిసాన్ని ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉన్నదా అక్కడ? లెట్ అస్ రీడ్ బ్రదర్.
1: Okay, and do you want to read? Just read the verse, Matthew 28:19. You can read.
0: కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఓకే.
1: All right, so notice what the command is. Jesus says to go teach.
0: Okay.
1: And he also says to go baptize.
0: ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తున్నాడు.
1: You cannot separate the two.
0: దాన్ని మనము వాటిని రెండు భాగాలుగా విభజించకూడదు.
1: Baptism and teaching. Well, let me start over. Teaching. Let me put it this way. Baptism is a consequence of teaching.
0: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది బోధన యొక్క మూలమై ఉన్నది, బోధ యొక్క ఫలితమై ఉన్నది అనేది గమనించండి.
1: But I cannot teach what I want to teach. I can only teach what's in God's word.
0: చూడండి, ఇక్కడ మన యొక్క సొంత మాటలను మన సొంత ఆలోచనలను బోధించడానికి లేదు. కేవలము యేసుక్రీస్తు ఏమి బోధించమని చెప్పాడో దానిని మాత్రమే మనం బోధించాలి. ఆ అధికారాన్ని మాత్రమే మనం చేయాలి.
1: So from this scripture we learn,
0: చూడండి, ఈ వచనంలో నుండి మనము నేర్చుకుంటున్నాము,
1: baptism is not man's idea.
0: చూడండి, ఇక్కడ బాప్తిస్మం అనేటువంటిది కేవలము సలహా కాదు. అంటే ఇది చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు అనుకునే దానికి లేదు. ఇది కేవలం సలహా మాత్రం కాదు బాప్తిస్మం అనేటువంటిది.
1: Baptism is not a church tradition.
0: బాప్తిస్మం అనేటువంటిది సంఘంలో ఉన్నటువంటి ఆచారాలు కాదు. ఆ బాప్తిస్మం తీసుకుంటేనే సంఘంలోకి ప్రార్థనకు వెళ్ళాలి, బాప్తిస్మం లేకపోతే ఆ సంఘంలో చేర్చుకోరు, లేదంటే బాప్తిస్మం అనేటువంటిది ఒక ట్రెడిషనల్ లాగా కనబడుతుంది నాడు, కానీ అది ట్రెడిషనల్ కాదు. కేవలం అది ఒక ఆజ్ఞ లాగా మనం చూడాలి.
1: Baptism is a command from Jesus.
0: బాప్తిస్మం అనేది యేసు నుండి మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలాగా ఉన్నది.
1: So in that sense, baptism is not an option.
0: ఇది మనం ఇందాక చెప్పుకున్న మాట, బాప్తిస్మం అనేటువంటిది ఆప్షన్ కాదు, సలహా కాదు, అది బాప్తిస్మం అనేటువంటిది ఒక ఆజ్ఞ.
1: There are some that would teach that baptism is not necessary for salvation.
0: చూడండి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మం అనేటువంటిది రక్షణకు అవసరం లేదులే అని అనుకుంటున్నారు.
1: They will teach that you have to believe in Jesus.
0: వారు యేసు క్రీస్తు దానిని ఆజ్ఞాపించాడని నమ్మాలి.
1: But then when it comes to baptism, they say, well, that's just a separate issue that is not important.
0: Okay. బాప్తిసం గురించి చాలా మంది ఆజ్ఞగా గుర్తించడం లేదు. వాళ్ళు ఎలాగా గుర్తించుతున్నారంటే బాప్తిసం అనేటువంటిది పెద్ద అవసరం లేదు, అది వాళ్ళు ఆచారంగా పెట్టుకున్నటువంటి ఒక ఆచారంగా ఉన్నది కాబట్టి దాన్ని అంతగా మనం పాటించాల్సిన అవసరం లేదు, దాన్ని అలా కొంచెం పక్కన పెట్టేయండి చాలిపోతుంది అని అనుకుంటున్నారు.
1: But as we noticed in the scripture, it is a 100% command that it would follow the teachings of Jesus.
0: Again, brother?
1: But we see from our scripture
0: okay.
1: that
0: baptism
1: is a 100% result of teaching.
0: చూడండి, మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు బాప్తిస్మం అనేటువంటిది 100% బోధ యొక్క ఫలితంగా మనం చూస్తున్నాము. ఒక వ్యక్తి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా బాప్తిస్మం అనేటువంటిది తీసుకోవాలి. ఇది 100% దేవుడు ఏర్పరిచినటువంటి ఫలితంగా మనం చూస్తూ ఉన్నాం.
1: సో ఇఫ్ సమ్ పీపుల్ సే దట్ బాప్టిజం ఇస్ నాట్ నెసెసరీ,
0: కొంతమంది బాప్తిసము అంత అవసరం లేదులేండి అని అనుకుంటూ ఉన్నారు, బాప్తిసం అనేటువంటిది అవసరం కాదులే అని అనుకుంటూ ఉన్నారు.
1: But we see through scripture that Jesus commanded baptism.
0: చూడండి, ఈ వచనాల్లో మనకు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే బాప్తిసం అనేటువంటిది ఒక ఆజ్ఞగా చూపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు బాప్తిసం అనేది తీసుకోవాలి, ఖచ్చితంగా బాప్తిసం అనేటువంటిది ఖచ్చితంగా జరగవలసినటువంటిది అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అక్కడ.
1: So we have to make a decision. Do I want to follow Jesus or do I want to follow what I want to do as a human command?
0: ఇప్పుడు గమనించండి ఒక మాట, ఇప్పుడు మనము యేసుక్రీస్తును వెంబడించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞను వెంబడించాలనా లేదంటే మనుషుల యొక్క ఆలోచనలను మనం వెంబడించాలనా?
1: Okay, does everybody understand that so far?
0: Okay, మనం దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోగలరు దాని గురించి?
1: Does anybody have questions?
0: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో, ఏమైనా బాప్తిసం గురించి, అది బాప్తిసం అనేటువంటిది అవసరమా అవసరం కాదా అనే విషయం గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నీకు మా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
1: Okay, just let it be known. All right, let's move on then to so we understand baptism is not optional. It cannot be optional.
0: ఇది ఎప్పటికీ బాప్తిసం అనేటువంటిది ఒక ఆప్షన్ మాత్రం కాదు, ఒక సలహా మాత్రం కాదు ఎప్పటికీ కూడా, అది కేవలము గొప్ప ఆజ్ఞగా ఉంటున్నది.
1: All right, let's move to point 3.
0: ఇప్పుడు మనం మూడో అంశంలోకి, మూడో పాయింట్లోకి వెళ్దాము.
1: All right, so Jesus said to make disciples in Matthew chapter, or continuing with that scripture, Jesus tells us that we have to make disciples. If we're teaching and we're baptizing, what's the point? The point is to make disciples.
0: చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వచనంలోనే ఇంకొక విషయాన్ని కూడా నేర్పుతూ ఉన్నాడు. ఏంటంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ పాయింట్ మీరు గమనించండి, ప్రతి ఒక్కరిని కూడా మనము శిష్యులుగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం
1: first of all, disciple is a follower. We have to understand that.
0: Okay. శిష్యులు ఖచ్చితంగా ఏం చేయాలి అంటున్నాడు ఇక్కడ? శిష్యుడు, నిజమైనటువంటి శిష్యుడు ఎవరిని వెంబడించాలి? బోధకుణ్ణి వెంబడించాలి. అంటే ఇక్కడ ఎవరు మన బోధకుడు? నిజమైన శిష్యుడు బోధకుడు అయినటువంటి క్రీస్తును వెంబడించాలి.
1: And so a disciple will have to obey. If I'm following Jesus, then I have to obey 100% of everything he says. I cannot pick and choose.
0: Okay. నిజమైనటువంటి శిష్యుడు 100% క్రీస్తును వెంబడించాలి అని అంటే అతడు 100% క్రీస్తుకి విధేయత చూపేవాడిగా ఉండాలి. వాడు మానవుని యొక్క పద్ధతులను మాత్రం వెంబడించేవాడిగా ఉండకూడదు.
1: And I cannot refuse. If I'm going to be a Christian and I say I'm a Christian and I profess to be a Christian, I have to do what Jesus says.
0: గమనించండి. Again,
1: brother.
0: Again, please.
1: Okay. If I say that I'm a Christian and I profess by my daily life that I'm going to be a Christian, then I have to follow Jesus. There's no question.
0: చూడండి, మనం ఒకవేళ నిజమైనటువంటి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మనం ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఆయనకు విధేయత చూపేవాడిగా ఉండాలి. అందులో ఎటువంటి సందేహము లేదు.
1: So we see that a disciple would follow and obey Jesus.
0: Okay. శిష్యులు, నిజమైనటువంటి శిష్యులు ఆయనను వెంబడించాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకు విధేయత చూపేవాడిగా ఉండాలి.
1: So the question is, can I say that I'm a disciple of Jesus without obeying the command to be baptized?
0: గమనించండి, ఇక్కడ మళ్ళీ మనకు మంచి మాటను గురించి మనకు నేర్పుతున్నాడు. ఏమిటనంటే, ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడిగా ఉండాలి అని అన్నప్పుడు అతడు ఖచ్చితంగా ఆ బోధకుని యొక్క మాటలకు విధేయత చూపేవాడిగా ఉండాలి. ఆ విధేయత చూపే క్రమంలో బాప్తిస్మం అనేటువంటి ఆజ్ఞను కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా.
1: And so the answer to that question is no, we can't. We have to obey what Jesus tells us to do.
0: చూడండి, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏమైతే చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా చేయవలసిన వారిగా మనం ఉన్నాము.
1: Let's go ahead and go to point number 4. We'll move to point
0: number
1: 4. Okay,
0: point number 4. మనం 4వ నెంబర్ ను ఒకసారి గమనించుకుందాము. సౌండ్ తగ్గించుకోండి.
1: Which tells us we must choose to obey.
0: చూడండి, ఇక్కడ మనం ఖచ్చితంగా విధేయత చూపించవలసిన వారిగా ఉన్నాము. మనం ఖచ్చితంగా యేసును వెంబడించాలి అంటే విధేయతను ఎంచుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము.
1: All right, so we've got to choose to obey. We've got to follow Jesus or follow men. That's the only two options you have. The moment that I say, well, baptism is either not necessary or I'm only saved when I believe, then I'm not following Jesus at that point.
0: Okay, point me in ante ikkada gamaninchandi. నేను బాప్తిజం అనేటువంటిది ఒక చిన్న సలహా మాత్రమే, అది పెద్ద అవసరం లేదు. అలాగే రక్షణ గురించి మనం బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ యేసుక్రీస్తుని వెంబడిస్తే చాలు, ఆయన ఏం చెప్పినా మనకు అవసరం లేదని అనుకోవడము అది చాలా మూర్ఖత్వంగా ఉంటున్నది అనేటువంటి విషయం మనం నేర్చుకోవాలి.
1: And it comes down to the fact of either I'm going to do what I want to do or I do what Jesus wants me to do.
0: చూడండి, మనం ఒకటి ఆలోచన చేద్దాము. ఏంటనంటే, మనకు ఏదైతే నచ్చుతుందో దాన్ని చేద్దామా, లేదంటే యేసుక్రీస్తు మనలను ఏది చేయమని చెప్పేవాడో దానిని మనం చేద్దామా?
1: Here's another example, and we'll talk about this later. Jesus talked about the Lord's Supper and observing that Lord's Supper on the first day of the week.
0: చూడండి, ఒక విషయాన్ని మనం గమనించుకుందాము. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభురాత్రి భోజనం గురించి చెప్పాడు. ప్రభురాత్రి భోజనము ప్రతి ఆదివారము మొదటి వారంలో మొదటి దినమున దాన్ని చేయాలని చెబుతూ ఉన్నాడు.
1: We know through the book of Acts and other epistles that the first century church partook of the Lord's Supper, the loaf and the fruit of the vine, each and every Sunday.
0: చూడండి, మన అపోస్తలుల కార్యంలో గమనించినప్పుడు అపోస్తలులు అందరూ కూడా ఆదిమ సంఘంలో మొదటి సంఘమైనటువంటి ప్రారంభ సంఘమైనటువంటి ఆదిమ సంఘములు అందరూ కూడా వారంలో మొదటి దినాన అంటే సండే ఆదివారంన వారందరూ కూడా కూడుకోవడం జరిగింది. ప్రభురాత్రి భోజనాన్ని చేయడం జరిగింది. వారు ద్రాక్షరసాన్ని త్రాగుతూ వచ్చారు, రొట్టెను విడుస్తూ వచ్చారు, వారందరూ కూడా దానిని నెరవేరుస్తూ వచ్చారు.
1: And Jesus told the disciples then, and it applies to us today, to partake of that every first day of the week. Until he comes back, we are to partake of the Lord's Supper. Until Jesus comes back, he commanded for us to do that in remembrance of him until he comes back to earth for the judgment day.
0: Some disturbing, brother.
1: Probably
0: it's not came some.
1: Okay, so I'll say it again. Jesus commanded us to partake of the Lord's Supper.
0: Okay, Yesu Christ
1: until he comes back.
0: Okay. Yesu Christ ikkada emani cheptunnaru anante nenu vachu varaku నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, ప్రభురాత్రి భోజనాన్ని మీరు చేస్తూ ఉండండి, నేను మళ్ళీ వచ్చేంత వరకు అని చెప్పాడు.
1: సో ఇఫ్ ఐ చూస్ నాట్ టు పార్టేక్ ఆఫ్ ది లార్డ్స్ సప్పర్ అండ్ దేర్ ఆర్ మెనీ రిలీజియన్స్ దట్ చూస్ దట్
0: చూడండి, చాలా మంది వాళ్ళందరూ ఏమనుకో ఏం చేస్తారంటే దాన్ని అంతగా దాన్ని పాటించడం లేదు, చాలా ఆ విధంగా పాటించడం లేదు, చెప్పినటువంటి విధానంలో చేయడం లేదు కొంతమంది.
1: ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ ఓన్లీ పార్టేక్ ఆఫ్ ది లార్డ్స్ సప్పర్ వన్స్ ఎ మంత్ ఆర్ వన్స్ ఎవరీ 3 మంత్స్.
0: ఓకే ఓకే, ఇప్పుడు చూడండి చాలా మంది ఎలాగా ఉన్నారంటే ప్రభురాత్రి భోజనాన్ని సంవత్సరానికి 3 సార్లు, నెలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు అలాగా తీసుకునే వారిగా ఉన్నారు.
1: సమ్ only partake of it for the Christmas holiday or the Easter holiday.
0: Okay, kontamandi elaga teeskuntunnaru ante prabhuratri bhojananni Christmas selavu rojuna, Christmas roju teeskunde variga unnaru, ledante Easter rojuna teeskunde variga untunnaru.
1: But if Jesus tells us to partake of it until he comes back,
0: ఓకే, యేసు క్రీస్తు ఏమని చెప్పాడు గమనించండి, నేను వచ్చే వరకు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్పాడు.
1: అండ్ ది చర్చ్ ఇన్ ది ఫస్ట్ సెంచరీ పార్టుక్ ఆఫ్ ఇట్ ఎవరీ ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ ఆన్ సండే.
0: ప్రారంభంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం, ఓకే, ఇది ఇలాగా చెప్పుకుంటే వాళ్ళని చూస్తున్నాము. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి సంఘము, ఆదిమ సంఘము ఎలాగా తీసుకునే వాళ్ళంటే వారంలో మొదటి దినమైనటువంటి ఆదివారమున క్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు.
1: Can I truly say I'm a disciple and a Christian and a follower?
0: Sound not clearly come, but
1: it's okay.
0: See, it is some problem, I think.
1: Is not loud enough or is the
0: not loud. It is slow.
1: Okay.
2: Voice was dull.
0: Dull. Okay.
2: This is why your voice is dull. It's communicate properly, brother.
1: Okay. Maybe it's just some issue, I think, with the internet connection.
0: Now we can hear.
2: Okay.
1: So here's the problem.
0: Again, brother. Again, it is same.
1: Okay. Let me do this and see if that will help. See if that helps any, maybe. Okay. Still? Can you hear me better or no?
0: Ramesh Anna, meeku emaina vinabadutunda?
1: It's okay.
0: Ippudu inbartunna. Okay.
1: Okay.
0: Okay.
1: All right, so the bottom line is if I'm not partaking of the Lord's Supper as Jesus commanded, then I cannot say I am a follower of his.
0: యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని మాత్రమే మనం ఫాలో కావాలి, మన ఆలోచనలు ఫాలో కాకూడదు.
1: అండ్ ద సేమ్ ఇస్ ట్రూ విత్ బాప్టిజం.
0: ఈ బాప్తిజం గురించి కూడా అలాగే ఉంది.
1: Which is what we're talking about today. If I don't do baptism just like Jesus commanded and just like the first century church did, then I cannot say I'm a true Christian.
0: చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగాను ఆదిమ సంఘస్థులు చేసినట్టుగాను మనము చేయకోకుండా మన ఇష్టానికి మనము బాప్తిసం తీసుకుంటూ మనమే క్రైస్తవులం అని చెప్పుకునే దానికి మనకు అధికారం లేదు.
1: Now, this is not on your page, but the scripture Mark 16:16.
0: ఒకసారి మార్క్ సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాము.
1: Yeah, Mark 16:16.
3: నమ్మని వానికి శిక్ష విధించబడును.
1: సో వాట్ ఇస్ జీసస్ సే? హీ దట్ బిలీవ్స్ అండ్ ఇస్ బాప్టైజ్డ్ షాల్ బి సేవ్డ్.
0: చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు, గమనించండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు మాత్రమే రక్షింపబడుతున్నాడు. ఒకవేళ నమ్మకపోతే అతనికి రక్షణ ఉన్నదంటున్నాడా? లేదు.
1: ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ వర్డ్ ఇస్ ప్రెజెంటెడ్ ఇన్ దిస్ వే, గాడ్ విల్ డూ హిస్ పార్ట్ ఇఫ్ ఐ విల్ డూ మై పార్ట్.
0: కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు, అది అలాగా కాకపోయినా నేను నాకు నచ్చినట్టుగానైనా నేను చేసుకుంటాను అని అనుకుంటున్నారు.
1: అండ్ సో ఇన్ దిస్ స్క్రిప్చర్ హీ దట్ బిలీవెత్ అండ్ ఇస్ బాప్టైజ్డ్ దట్స్ మై పార్ట్ దట్స్ వాట్ ఐ హావ్ టు డు.
0: కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను నమ్ముచున్నాను కాబట్టి నేను రక్షణ పొందుతున్నాను లే అని అనుకుంటున్నారు, అది నా ఇష్టము, నేను రక్షణ నేను నమ్మాను కాబట్టి నేను రక్షణ పొందుతాను కాబట్టి నా ఇష్ట ప్రకారం ఏం కాదు అది అని అనుకుంటున్నారు.
1: Shall be saved, that's God's part. That's what God I have to do my part, that's he that believeth and is baptized shall be saved. Or shall be, he that believeth and is baptized shall be saved is God's part. God has made a promise. If we believe and are baptized, we'll be saved. And that's what God does for us.
0: Yes, అక్కడ గమనించండి, దేవుడు మనకి ఏమని చెప్తున్నాడు అంటే దేవుని యొక్క పార్ట్ ని గమనించండి, దేవుని యొక్క భాగాన్ని గమనించండి. నమ్మి బాప్తిసము పొందిన వాడు మాత్రమే రక్షింపబడగలడు, గాని నమ్మి బాప్తిసము పొందకపోతే అతనికి రక్షణ లేదు. మన భాగం మనకు ఉండొచ్చు, కానీ దేవుడు భాగాన్ని గమనించాలి మనం.
1: Okay. All right. So let's notice at the end of our page here this important thought. Should be, I guess, about number 6. Baptism is described as a burial.
0: Okay. ఇక్కడ గమనించండి, ఇంకొక పార్ట్లోకి మనం వెళ్తున్నాము. బాప్తిస్మం అనేటువంటిది సమాధిని పోలినటువంటిదిగా ఉన్నది.
1: సో ఇఫ్ బాప్టిజం ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ ఎ బేరియల్ అండ్ లెట్స్ గో అహెడ్ అండ్ రీడ్ రోమన్స్ 6:3-4.
0: చూడండి, మనము బాప్తిస్మం అనేటువంటిది సమాధిని పోలినటువంటిదిగా ఉన్నది, మన మన యొక్క మరణ కార్యక్రమాన్ని పోలినదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చూద్దాం. 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. ఓకే, ఎవరైనా చదవగలరా?
1: So in
3: reference malli osa cheptaru
0: Roma patrika 6va adhyayamu
1: Romans 6:3-4
0: 3 nunchi 4 vachanalu chaduma
3: క్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణం లోనికి బాప్తిసం పొందుతామని మీరు అరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగో లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు.
1: Okay, so we notice that baptism is a burial. Now, I want to talk just a minute about what baptism is and what baptism is not.
0: చూడండి, ఇక్కడ బాప్తిజం అనేటువంటిది సమాధిని పోలి ఉన్నది అనేటువంటిది చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏది బాప్తిజం అనేటువంటిది విషయాన్ని, ఏది బాప్తిజం కాదో, ఏది బాప్తిజమో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెబుతున్నాడు దేవుడు.
1: So since I hope we have made the point that baptism is by the authority of Jesus and it is a command,

0: మనము అంతగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మనము దేవుని నమ్మితే చాలు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, అది అంత అవసరం లేదు బాప్తిస్మం అనేటువంటి ఆలోచనతో మెథడిస్ట్ సంఘం వారు ఉంటారు.
1: And if I go to the Baptist church, they also will say, just ask Jesus to come into your heart, and baptism is secondary but not necessary.
0: ఒకవేళ మనము బాప్టిస్ట్ సంఘాన్ని దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసి వాళ్ళ ఆలోచనలు మనం విన్నట్లయితే వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఆలోచన చేస్తారు. ఎలాగంటే మనం దేవుని నమ్మితే చాలు, దేవుని ప్రార్థన చేస్తే చాలు, ఆయనే మన హృదయానికి సమాధానాన్ని ఇస్తాడు, ఆయనే మనకు సమాధానాన్ని ఇచ్చి రక్షిస్తాడు. బాప్టిస్మం అనేటువంటిది సెకండ్ పార్ట్, దాని గురించి మనం దాని తర్వాత ఆలోచన చేద్దాం, కానీ దేవుడు మనల్ని ప్రార్థన చేస్తే రక్షిస్తాడు అనే ఆలోచనతో బాప్టిస్ట్ సంఘం వాళ్ళు ఉంటారు.
1: So in our scripture in Romans chapter 6, it says that baptism is a burial.
0: గమనించండి, ఇక్కడ రోమా పత్రిక 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు బాప్తిసం గురించి దేవుడు ఏ విధంగా బోధిస్తున్నాడు అనేది గమనిస్తే, బాప్తిస్మం అనేటువంటిది సమాధిని పోల్చి చెబుతున్నాడు. ఓకే,
1: It would be ridiculous for when someone dies in India or someone dies in America to put a body on top of the ground and just sprinkle a little dirt on top and say they're buried. That would be ridiculous.
0: ఓకే, ఇప్పుడు గమనించండి మీరే, ఒకవేళ ఇండియాలో కావచ్చు, ఒకవేళ అమెరికాలో కావచ్చు, ఏ ప్రాంతమైనా కానీ సరే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని అలాగా పరుపు మీద పన్నుబెట్టి అతని మీద నీళ్లు చిల్లా చల్లి నిన్ను పాతి పెట్టాంలేండి అని అంటే సరిపోతుందా?
1: So the important part is baptism is a burial. We're buried in water, and the importance of baptism is that that's where we meet the blood of Jesus.
0: ఓకే, ఇక్కడ గమనించండి, బాప్తిజం అనేటువంటి దాని గురించి దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే సమాధి చేయడాన్ని పోల్చి చెప్తున్నాడు. సమాధి చేయాలి పూర్తిగా. ఇక్కడ సమాధిలో ఒక వ్యక్తి ఎలాగైతే పాతి పెట్టబడుతున్నాడో పూర్తిగా, కొంచెం కూడా ఒక ఏలు కూడా అట్లా పైకి రానివ్వకుండా పూర్తిగా సమాధి ఎలాగైతే చేయబడుతున్నాడో, దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే సమాధిలో పాతి పెట్టబడ్డాడో అలాగే మనం కూడా సమాధిలో పాతి పెట్టబడినట్లుగా బాప్తిసాన్ని పొందాలి. అది బాప్తిసం కూర్చున్నటువంటి పోలిక.
1: Now, the Bible doesn't tell us how that happens, but I know when I'm baptized and I'm in the bottom of that water, somehow my sins are forgiven because I'm meeting the blood of Jesus in the bottom of the, whether you're baptizing in the ocean or in a baptistry or pool or wherever, that's what cleanses my sins. Does it make sense?
0: Amen.
1: Or say again.
0: Okay, again, brother.
1: Okay, the Bible doesn't say exactly how that it happens. It just says that it does happen when I go to the bottom of that pool, or
0: Okay, okay.
1: if I'm in the ocean, it doesn't matter, whatever body of water, when I go down and come up, I meet with the blood of Jesus and it cleanses me from my sins.
0: చూడండి, బైబిల్ బాప్తిసంలో రక్షణ పొందుతుందని చెప్తుంది, బాప్తిసం ద్వారా రక్షణ వస్తుందనేటువంటిది చెప్తుంది. అది ఎలాగ వస్తుందో, లేదంటే ఇక్కడ నీళ్ళలో పాతి పెట్టినప్పుడు అందులో ఏ మర్మం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని మనకు చెప్పలేదు, కానీ కేవలం బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే, నీటిలో నువ్వు బాప్తిసం పొందు. అది ఎక్కడైనా కావచ్చు, నీళ్ళలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, స్విమ్మింగ్ పూల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎక్కడైనా నువ్వు బాప్తిసం పొందు. పొందినప్పుడు నువ్వు పూర్తిగా అక్కడ మునిగినప్పుడు నీ పాపములను క్షమించబడుతున్నాయి, అక్కడ సమాధి చేయబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆజ్ఞాపించడం జరుగుతుంది దేవుని ద్వారా. అది అలాగే చెప్తున్నాడు, కానీ ఇక ఎలాగే వెళ్తున్నటువంటి ఆ విషయం మనకు చెప్పలేదు.
1: And regardless of what man teaches, this is the only way that I can be forgiven of my sins.
0: చూడండి, కేవలము మన పాపములను క్షమించబడడానికి దేవుడిచ్చినటువంటి విధానము ఇది మాత్రమే, కేవలము బాప్తిసము ముంచడము పాతి పెట్టడం ద్వారా మాత్రమే మన పాపములకు రక్షణ, పాపములకు క్షమాపణ అనేటువంటిది దొరుకుతుంది.
1: All right, I've got two pens here, a black pen and an orange pen.
0: Okay, నా దగ్గర ఇక్కడ రెండు పెన్నులు ఉన్నాయి, ఒకటి బ్లాక్ పెన్ను, ఒకటి రెడ్ పెన్నులు ఉన్నాయి.
1: So let's say this represents my life before baptism. The black is I'm full of sin.
0: చూడండి, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి దీనిని గమనిస్తే ఇది నా పూర్తి పాపపు జీవితాన్ని బట్టి చూపిస్తున్నాను.
1: And when I'm baptized, buried in that water,
0: నేను ఎప్పుడు బాప్తిజం పొందుతున్నప్పుడు సమాధి చేయబడుతున్నాను కదా, ఇలాగ పూర్తిగా సమాధి చేయబడుతున్నాను.
1: I come back up and I'm a new creature. I have been forgiven of my sins. I no longer have the sins that I used to have. After baptism, I'm raised to walk in a new life.
0: చూడండి, నా పాపపు జీవితాన్ని, ఈ విధమైనటువంటి పాపపు జీవితాన్ని సమాధి చేసి నీళ్ళలో పాతి పెట్టినప్పుడు నేను మళ్ళీ తిరిగి ఎలాగ లేస్తున్నాను, నా నూతనమైనటువంటి పాపము లేని జీవితంతో, నవీన స్వభావంతో మళ్ళీ నేను తిరిగి లేస్తూ దేవునితో నడవడానికి నూతనంగా నేను లేస్తూ ఉన్నాను.
1: సో ఐ షుడ్ వాంట్ to participate in baptism, not just because it's a command, but because I know it's going to forgive me of my sins.
0: Again, brother.
1: I should want to be baptized, not just because it's a command, but because I know that that's the only way to forgive me of my sins. Make sense? Shall I say again?
2: ఆ యొక్క రక్షణ.
0: ఓకే, మన పాపములను క్షమించబడడానికి ఒకే ఒక మార్గము బాప్తిసము అనేటువంటిది. అది యేసుక్రీస్తు యొక్క మార్గము, యేసుక్రీస్తు చూపించినటువంటి ఆజ్ఞ అది.
1: Right. So we'll discuss this business of baptism versus sprinkling in another lesson, but I wanted to introduce that in this lesson.
0: గమనించండి, ఇక్కడ బాప్తిసం అనేటువంటిది ముంచడము, బాప్తిసం అనేటువంటి చిలకరింపు అనేటువంటి విషయాన్ని గురించి నేను లోతుగా వెళ్ళడం లేదు. అది తర్వాత వేరే పాఠమై ఉన్నది. కానీ ఇప్పుడు బాప్తిసం అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞాపించబడినటువంటిదిగా మనం చూద్దాం.
1: All right, so to close up, we'll close the lesson.
0: Okay, మనము ముగింపుకు వస్తూ ఉన్నాము.
1: So let's be clear about everything we've discussed. First of all, Jesus has all authority.
0: చూడండి, ఇక్కడ మనము మన మన అంశానికి దగ్గరగా వస్తున్నాము. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తున్నాము.
1: Secondly, Jesus commanded baptism.
0: చూడండి, మొదటిగా మనం చూశాము యేసుక్రీస్తుకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చూశాము. అలాగే రెండవదిగా, సెకండ్ గా మనం చూసినటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
1: పాయింట్ 3, బాప్టిజం ఇస్ వాట్ మేక్స్ us a disciple. ఇట్స్ వాట్ మేక్స్ us a Christian.
0: బాప్తిస్మం అనేటువంటిది మనము యేసుక్రీస్తుకు శిష్యులుగా అవ్వడానికి ఒక భాగమై ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు. మనం శిష్యులు కావాలి అంటే బాప్తిస్మం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి, బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియ జరగాలి ఖచ్చితంగా.
1: And so because of all that, I cannot be a disciple without baptism.
0: మనం బాప్తిస్మం అనేటువంటిది లేకోకుండా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞను మనం పాటించుకోకుండా ఆయనకు మనం ఎప్పటికీ కూడా శిష్యులుగా కాలేం.
1: So this is not a sermon, but it's a lesson. But if I were to be preaching a sermon, I would say, do you believe that?
0: What?
1: This is a lesson, not a sermon. But if I were standing in the pulpit, I would ask the question, do you really believe what I just said?
0: Okay, ఇది చూడండి, ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా ఏదో వాక్యం ప్రకటిస్తున్నాము, మీరందరూ కూడా ఖచ్చితంగా వినాలి అనేటువంటిది కాదు. ఇక్కడ మనం ఒక డిస్కషన్ చేసుకుంటున్నాము బైబిల్లో ఉన్నటువంటి విషయాలను బోల్డ్లీ. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్న ఉంటే ఖచ్చితంగా మీ మైక్ లో ఆన్ చేసి ఒకసారి ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ
1: preaching to others, what we're teaching to others, are we really truly preaching that baptism is necessary?
0: చూడండి, ఇక్కడ మనము ఒకవేళ ప్రశ్నలు కనుక తెలుసుకున్నట్లయితే మనం ఎదుటి వాళ్ళకు కూడా బోధించి వారికి కూడా మనం నేర్పించవచ్చు బైబిల్ బైబిల్ నందు బాప్తిసం అనేటువంటిది ఖచ్చితమైన అవసరం అని.
1: And the conclusion is this: if we truly follow Jesus, we must obey his command and not what I want to do, what my religion says to do, but I've got to follow what Jesus tells me to do in his word.
0: ఖచ్చితంగా మనము ఖచ్చితంగా మనల్ని మనము యేసుక్రీస్తుని ప్రభువుని వెంబడించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. మనం మన ఆలోచన చొప్పున మనం నడవకోకుండా దానికి మనకు అధికారం లేదు. అలాగే వేరే మత శాఖల వాళ్ళు చెప్పినటువంటి మాటను ఫాలో అవడానికి మనకు అధికారం లేదు. లేదా ఇంకొక సహోదరు చెప్పినటువంటి మాటను బట్టి నడుచుకోవడానికి మనకు అధికారం లేదు. మనకు యేసుక్రీస్తు ఏమని చెప్పాడో దానిని మాత్రమే మనము ఖచ్చితంగా జరిగించాలి. అప్పుడే మనం ఆయనను వెంబడించినట్టు.
1: Okay. So are there any questions or comments? Does anybody have any question or comment?
0: చూడండి, ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నలు వస్తున్నాయా ఇందులో నుండి, ఎవరికైనా ప్రశ్నలు వస్తున్నాయా, ఖచ్చితంగా ప్రశ్నలు వస్తే మైక్ ఆన్ చేసి చెప్పండి డైరెక్ట్ గా.
1: It's your time to speak, not my time. It's your time now.
0: Okay. ఇప్పుడు మీ మీ సమయం ఇది, మీ మీ సమయం. ఇప్పుడు దాకా నేను చెప్పాను, ఇప్పుడు మీ సమయము. మీరు చెప్పడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగండి. వివేక్,
1: So everybody understand everything 100%.
0: Okay. ఖచ్చితంగా అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అందరికి అర్థమైంది, అందరు బాగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముచ్చుకున్నాను. ఒకసారి ఎవరైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగండి, దయచేసి ప్రశ్నలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికి అర్థమైందని అనుకుంటున్నాం మనం. ప్రశ్న ఉంటే అడగండి.
3: హలో,
0: వివేక్.
3: ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్.
0: ఓకే
3: అన్న, నేను డైరెక్ట్ సార్ ని అడగచ్చు అన్న క్వశ్చన్?
0: యు కెన్ ఆస్క్ డైరెక్ట్.
3: ప్రైజ్ లార్డ్ సార్.
0: హి ఆస్క్ యు, హి టాకింగ్ ఓన్లీ డైరెక్ట్లీ యు.
1: ఓకే, వాట్స్ యువర్ క్వశ్చన్?
3: Sir, when Jesus crucified, before he's next to, I mean, there is a thief's right on his right hand.
1: Right.
3: Then he was not baptized, right?
1: Right.
3: As for scriptures, then also okay. He was forgiven.
1: Correct.
0: Okay.
3: Then what about this? What can we say about this?
1: Okay. So what we have to understand are two things. Number one, remember, Jesus has all authority, so he could do anything he wanted to on earth because God gave him that authority. But okay. The most important thing, you want to translate or?
0: Okay, I explain
1: sure,
0: this
1: sure.
0: question.
1: Sure.
0: Okay, ikkada sahodarulu Viveku adiginatondi prashna entanante, యేసుక్రీస్తు ప్రభువు అక్కడ సిలువలో ఉన్నప్పుడు కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకడు, ఇదిగో నన్ను కూడా నీతో పాటు జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు ఎంబటే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే, నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పాడు కదా. మరి అక్కడ బాప్తిసం లేకుండానే అతనికి రక్షణ వచ్చింది కదా అని ప్రశ్న వేశాడు వివేకు. అయితే దానికి సహోదరులు ఏమంటున్నారు అంటే, అక్కడ డైరెక్ట్ గా యేసుక్రీస్తే వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, యేసుక్రీస్తే వారికి ఇస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు హ్యాస్ ఆల్ అథారిటీ అని చెప్తున్నాడు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సో ఆయన ఏమైనా చేయడానికి అధికారం ఉన్నది కనుక ఆయన మాట ప్రకారం అతనికి అక్కడ రక్షణ వచ్చింది అనేటువంటి విషయాన్ని మన సహోదరులు చెప్తున్నాడు.
1: But secondly, and this is the most important part to remember about the thief on the cross.
0: Okay. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సిలువలో ఉన్నాడు అనేటువంటిది.
1: He was under the Mosaic law. Christianity had not come into effect, and thus baptism was not necessary.
0: Okay, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యేసు క్రీస్తు ప్రభు వారు ఇంకనూ అక్కడ మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం కిందనే యేసుక్రీస్తుకి శిలువ అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు మరణం తర్వాత ఆ కొత్త నిబంధన అనేటువంటిది, ఆ క్రిస్టియానిటీ అనేటువంటిది అమలులోకి వచ్చింది. ఆ తర్వాత వచ్చింది కానీ అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత వరకు కూడా ఇంకా ధర్మశాస్త్రం కిందనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ బాప్తిస్మం అనేటువంటిది అంత అవసరం అనేటువంటిదిగా లేదు. ఓకే బన్నీ, బన్నీ బాబాయ్ నువ్వు ఒకసారి మ్యూట్ లో పెట్టుకో.
1: సో జీసస్ మోడ్ ద కమాండ్ అబౌట్ బాప్టిజం ఆఫ్టర్ హిస్ రెజరెక్షన్ అండ్ ఫ్రమ్ ఆక్ట్స్ చాప్టర్ 2 వెన్ ద చర్చ్ వాస్ ఇన్స్టిట్యూటెడ్ దట్స్ వెన్ baptism was necessary for salvation, but the thief on the cross was under the law of Moses.
0: Okay, gamanichandi baptism anetuvanti aagna eppudu puttindi, adi eppudu puttindante yesu christu prabhu varu marninchi tirigi lechina tarvata ఆయన పునరుత్డు అయినటువంటి ఆ తర్వాత మొదలుకొని, అనగా అపోస్తుల కార్యములు మొదటో అధ్యాయము మొదలుకొని సంఘము యొక్క అనగా ఇప్పటి వరకు కూడా అది నడిపించబడుతుందే కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్నటువంటి ఆ సమయం ఇంకా వారు మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. కాబట్టి అక్కడ బాప్తిస్మ యొక్క అక్కరు అంతగా లేదు.
1: And that was a very excellent question. I appreciate it very much.
0: ఓకే చాలా మంచి ప్రశ్న అడిగా వివేక్, నువ్వు నిన్ను ఖచ్చితంగా అభినందిస్తున్నాను నేను అని పావుల్ గారు అంటున్నారు. గమనించండి బాప్తిజం గురించినటువంటి విషయం మనకు నేర్పుతున్నాడు పావుల్ బ్రదరు. ఈ విషయాలను మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బాప్తిజం అనేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం తర్వాత ఖచ్చితంగా ఒక ఆజ్ఞలాగా అది చూపిస్తున్నాడు. కానీ ఆజ్ఞలను కాకుండా మన ఇష్టానికి మనము బాప్తిస్మం అనేటువంటిది అవసరం లేదులే అనుకునే దానికి లేదు అనేటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు.
4: చిన్న విషయం రవి గారు.
0: ఓకే అన్న,
4: ఎవరైనా డినామినేషన్ లో ఉండి రెండవసారి బాప్తిస్మం ఎందుకు అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే క్రీస్తు సంఘంలో బాప్తిస్మం తీసుకుంటేనే నిజమైన బాప్తిస్మమా, డినామినేషన్ లో తీసుకోకూడదా అనేటువంటిది కూడా కొంతమందికి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు గ్రూప్ లో ఎవరైనా ఉండి రెండవసారి బాప్తిసానికి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అడగాలని నేను అందరినీ రై చేస్తున్నాను.
0: ఓకే అంటే బ్రదర్, ఇఫ్ గాట్ ఏ బాప్టిజం ఇన్ అనదర్ చర్చ్ డినామినేషన్స్ అండ్ వి నో నౌ what is truth and what will do now is second time if I get baptism, it is good or not?
1: It would not be possible to be baptized under a religion that would teach false doctrine. So let's just say, for example, that I was baptized in the Baptist faith or the Methodist faith. Even though they're preaching baptism, they're not preaching it for the remission of sins, especially in the Baptist faith. So the short answer is, if I'm baptized in another religion, then it's going to be necessary that I'm going to be rebaptized. Well, it's not even rebaptism. I wasn't baptized for the proper way.
0: Okay.
1: And I'll explain that a little bit more. So go ahead.
0: ఓకే అన్న, రమేష్ అన్న అర్థం ఉందని ఒక విషయం ఏంటంటే, అక్కడ బ్రదర్ చెప్పే విషయం ఏంటంటే
4: అర్థమైంది, కాకపోతే
0: ఎక్స్ప్లెయిన్
4: చేస్తాను.
0: ఓకే ఏంటంటే బ్రదర్ ఏమంటున్నారంటే, మీరు అన్న మాట మాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ మనము ముందు వేరే డినామినేషన్ లో మనము బాప్తిజం తీసుకున్న తర్వాత మరి నిజమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు రెండోసారి మనం బాప్తిజం తీసుకోవచ్చా, అది తీసుకుంటే మంచిది అవుతుందా అనేటువంటి విషయం మీరు అడిగారు. ఓకే,
2: క్రీస్తు సంఘంలోనికి
0: అని చెప్పింది అంతే కదన్నా రమేష్ అన్న మీ ప్రశ్న? ఓకే అయితే బ్రదర్ ఏమని చెప్తున్నారు అంటే, అసలు దానిని మీరు బాప్తిజం అని ఎలాగ పరిగణిస్తున్నారు, ఎలాగ మీరు దాన్ని బాప్తిజం అని అనుకుంటున్నారు, ఎలాగా బాప్తిజం అని గుర్తించుతున్నారు మీరు? నిజమైనటువంటి సత్యవాక్యాన్ని బోధించడం లేదు, నిజమైనటువంటి దేవుని యొక్క మాటలను బోధించడం అన్నప్పుడు దానిని ఎలాగ మీరు బాప్తిస్మ అని గుర్తించుతున్నారు?
1: And there's a great example in the Bible about this. Acts chapter 19. So turn to Acts chapter 19.
0: మనకు మంచి ఉదాహరణ ఉంది అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఇలాంటి దాని గురించి. ఓకే,
1: and read Acts chapter 19 1 through 5.
0: ఓకే, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1-5 వరకు. 1-5 బ్రదర్.
1: Yes, Acts 19 1-5.
0: అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1-5 వరకు వివేక్ చదువునైనా.
3: And it came to pass that while Apollos was at
0: Corinth,
1: Oh, your English is very good.
0: Yeah, he's my brother.
1: Oh, really? Okay, good.
0: Yes.
1: What's his name?
0: Vivek.
1: Vivek, okay, Vivek. Yeah, very good, Vivek.
5: రిఫరెన్స్ అన్నా 19వ అధ్యాయం 1-5.
4: ఎన్ని రవి
5: వచ్చినాను?
4: అలా
5: 1-5. ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతురని అడగగా వారు యోహాను బాప్తిస్మును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా యేసు నందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషమయ బాప్తిస్మ ఇచ్చానని చెప్పాను. వారు ఈ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి.
0: ఓకే,
1: సో నోటిస్ వెరీ కేర్ఫుల్లీ. In verse number three, the question was, unto what then were you baptized? And they said, John's baptism. So they were baptized under John's baptism after the death, burial, resurrection of Jesus, and after Acts chapter 2, when the church began.
0: చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు, ఇప్పటి వరకు ఈ 19వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు, పునరుత్థానములు అయ్యారు. అయితే అప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఏ బాప్తిస్మ అనేటువంటిది మాత్రమే తెలుస్తుంది, కేవలము యోహాను బాప్తిస్మ మాత్రమే వాళ్లకు తెలిసింది, అంతేగాని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బాప్తిస్మ గురించి తెలియదు.
1: సో ఇన్ వర్స్ 4 the Apostle Paul says, okay, John baptized unto repentance, but if you're going to believe, you've got to believe and be baptized in the name of Jesus Christ.
0: Okay. ఇక్కడ చూడండి, 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే పౌలు, అపొస్తలైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడంటే, మీరు యోహాను బాప్తిస్మ ఒకవేళ తీసుకున్నట్లయితే అది ఒకవేళ మంచిదే, కానీ అక్కడ యోహాను దేనికోసం ఇచ్చాడు అని అంటే కేవలము మారు మనసు విషయమై మాత్రమే బాప్తిస్మ ఇచ్చారు, అది యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడానికి మాత్రమే ఉన్నది, కానీ నిజమైనటువంటి బాప్తిస్మ యేసుక్రీస్తు నందు మాత్రమే తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని పౌలు నేర్పుతున్నాడు.
1: When they heard this, they were baptized in the name of the Lord Jesus.
0: చూడండి, అప్పటి వరకు యోహాను బాప్తిసం పొందినటువంటి వారు పౌలు చెప్పినటువంటి నిజమైన బాప్తిసం గురించి తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారా?
1: So what's the point? Yes. What's the point relative to the question?
0: చూడండి ఇక్కడ మనం గమనించుకుందాం, ముఖ్యమైనటువంటి పాయింట్ ని గమనించుకుందాం ప్రశ్నలో.
1: They were baptized truly, but they were baptized in the wrong baptism. And Paul says you have to be baptized in the proper baptism. And so verse 5 says they were rebaptized.
0: గమనించండి ఇక్కడ గమనించండి ముఖ్యమైన పాయింట్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే వారు యోహాను బాప్తిసాన్ని ముందుగానే తీసుకుని ఉన్నారు. అయితే పౌలు ఏమని చెప్తున్నాడు, మీరు నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి వాస్తవమైనటువంటి బాప్తిసాన్ని ప్రాపర్ బాప్తిసాన్ని మీరు పొందాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు నామమున మళ్ళీ వాళ్ళు తిరిగి బాప్తిసం పొందడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళు ముందు తీసుకున్నటువంటి బాప్తిసం అనేటువంటిది కరెక్ట్ గానే ఉండినట్లయితే వాళ్ళు రెండోసారి ఎందుకు తీసుకున్నారు?
1: So it is possible to be baptized in another religion, but it's not the proper baptism.
0: చూడండి ఇది నిజంగా రెండవసారి బాప్తిజం తీసుకోవాలని ప్రశ్న ఒకవేళ ఉన్నట్లయితే రెండవసారి బాప్తిజం తీసుకోవచ్చురా అనేటువంటి వారికి ఈ సమాధానం ఏంటంటే, మనం ముందుగా ప్రాపర్ వేలో ఖచ్చితమైనటువంటి నిజమైన మార్గంలో మనం ఒకవేళ తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా నిజమైనటువంటి ప్రాపర్ మార్గంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకు.
1: Okay, does that answer the question or does that help?
0: ఇది మనకు బాగా అర్థమైందా? ఒకవేళ ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చూడండి ఒకవేళ మనము నిజమైనటువంటి బాప్తిసం గురించి తెలియకోకుండా అదే బాప్తిసం అని ఒకవేళ తీసుకున్నట్లయింటే అది ఖచ్చితంగా అది తప్పు. అది రెండవసారి మనం ఏం చేయాలి అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ప్రాపర్ వే మనకు అర్థమైనప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంతకు ముందు తీసుకున్నాం కదా అనే దానికి లేదు, ఎందుకంటే అది ప్రాపర్ వే కాదు కాబట్టి అందులో ఏ విధమైనటువంటి ఆజ్ఞను నెరవేర్చలేదు కాబట్టి అది అది ఖచ్చితమైనటువంటి బాప్తిసంగా మనం పరిగణించకూడదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా వివేక్?
3: Sir, as per the scriptures, Jesus is the resurrection and the life, and mm-hmm. he is the way, the truth and the life. Then why did Jesus do baptism?
1: Why did Jesus require baptism?
3: Yeah.
1: Okay, well,
0: by John.
1: Yeah, he didn't. Okay, explain the question again.
3: No, as per the scriptures, Jesus is the resurrection and the life.
1: Right.
3: And the way, truth, and the life.
1: Correct.
3: Then why did Jesus took baptism?
1: Well, that's not a question that can be answered. It's a command. As we noticed in the beginning of our lesson today, Jesus has all authority. He commanded baptism. I don't know why. Okay. That's just what he did. The Bible is not written for our curiosity. There's a lot of things I'm curious about the Bible, but the Bible only gives us commands to be followed in order to show our faith. And baptism is that. Baptism saves us, but we have to believe in order to be baptized, and belief and faith are the same thing. I don't know if you can, does that make sense?
0: Okay.
1: There's a way to come to Jesus, and Jesus made the decision that the way to come to him is by baptism.
0: Okay. ఇక్కడ ఏమని చెప్పినారంటే ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ఏమన్నాడు ఇక్కడ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినప్పుడు మరి బాప్తిజం అనేటువంటిది ఎందుకు తీసుకోవాలి అనేటువంటిదే కదా ప్రశ్న.
3: అవునన్నా,
0: నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని యేసుక్రీస్తు అన్నట్టు మరి యేసుక్రీస్తు ద్వారా డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు కదా, మరి బాప్తిజం అనేటువంటిది ఎందుకు ఇక్కడ అని అంటే బ్రదర్ చెప్పినటువంటి సమాధానము మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి మనం రావడానికి మార్గం బాప్తిజం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ఉంది, ఓకే, యేసుక్రీస్తు ద్వారా మన పరలోకం ఉంది ఓకే, కానీ యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తుని వెంబడించడానికి, యేసుక్రీస్తుని శిష్యులుగా కావడానికి ప్రాపర్ వే ఒకటి ఉంది, అది ఏంటంటే బాప్తిస్మ. బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి నడిపింపబడుతున్నాము, అక్కడ నుండి మనము ఆయనతో నడిచి ఆయన మార్గంలో పరలోకానికి చేరుతాం.
1: And I would just add that baptism was known to the Jews, it just wasn't called baptism. They would have to do ceremonial washings for different things, but it wasn't for the remission of sins. So they would do it in a what was called a mikveh, which is a deep pool, and they would immerse themselves in it just to be clean, though, to enter the temple and to do other things. So baptism wasn't something that was unknown to the Jews, but Jesus took that ceremonial washing and required it so that we can be so we could attach ourselves to his blood.
0: Okay, I can't explain this, but this is long sentence.
1: Yeah, I understand. Okay. But maybe Brother
0: Vivek, అర్థమైనా వివేక్ నీకు?
3: అర్థమైనా.
0: Okay, he got.
1: Okay, all right.
6: అన్న క్వశ్చన్ ఉంది అన్న, అడగొచ్చానా?
0: Okay, some question brother there.
1: Sure.
6: అన్న యాక్చువల్లీ నేను ఫేస్ చేసిన మా సిచ్యుయేషన్ ఇది. వేరే డినామినేషన్ లో బాప్తిజం తీసుకున్నాను, ప్రజెంట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో తీసుకున్నాను. అయితే అక్కడ యేసుక్రీస్తు నామంలో తీసుకున్నాను, ఇక్కడ యేసుక్రీస్తు నామంలోనే తీసుకున్నాను. కానీ యేసుక్రీస్తు నామం ఒక్కటేనా, మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి కదా తెలుసుకోవాల్సినవి, అవి తెలుసుకున్నాక తీసుకోవాలా, లేదంటే యేసుక్రీస్తు నామంలో తీసుకోవడమే కరెక్టానా?
0: నువ్వు క్వశ్చన్ వేసినావా, ఆన్సర్ నువ్వే చెప్పేస్తున్నావా?

0: I got here Church of Christ, and here also Jesus name is there and here, though two is same names. What is the difference, and what will we got in preaching?
1: Well, the Bible is very specific. Jesus would say that we have to be baptized. First of all, we have to believe and make the confession. And this is where the denominational world doesn't do this confession like the Ethiopian eunuch. I believe that Jesus Christ is the Son of God.
0: Okay.
1: Say that.
0: ఓకే ఇప్పుడు యేసు క్రీస్తు నామమునే అక్కడ ఇస్తున్నారు, యేసు క్రీస్తు నామమునే ఇక్కడ తీసుకుంటున్నాం. అయితే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం బాప్తిసానికి ముందుగా మనం ఒప్పుకోవాలి. ఇట్లా మీకు అందరికి కూడా ఒక విషయం తెలియాలి, ఇక్కడ విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మనం మార్మన్స్ పొందాలి, మార్మన్స్ పొందిన తర్వాత ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? అక్కడ ప్రాపర్ వే లేదు. అక్కడ ఒప్పుకోవడం అంటే ఏదో పాపములు అందరికి ఫోన్లు చేసి అందరికి చెప్పి నేను క్షమించు, నేను పాపం చేశాను ఒప్పుకుంటున్నాను అన్నట్టుగా జరుగుతుంది. కానీ ప్రాపర్గా ఒప్పుకోవడం అంటే ఏంటి? ఇక్కడ మనము ఇథియోపియా నపంసకుడి గురించి కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఒప్పుకోవడం అంటే ఇదిగో యేసు క్రీస్తు

0: That's what gives you salvation. The denominational world would say you believe in Jesus, that forgives you of your sins, and then you can be baptized if you want to. So it's really a big difference in the way in their thinking of what is baptism. Is it just a show, or does it truly forgive you of your sins? And they don't really believe that.
1: ఓకే నాకు అర్థమైంది. రమేష్ అన్నప్పుడు ఇక్కడ మనకు అర్థమైనట్టుగానే చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అదర్ వేరే డినామినేషన్ వాళ్ళు ఏ విధంగా బాప్తిసం గురించి మాట్లాడతారంటే ఫస్ట్ మనం నమ్ముదాము, విశ్వసించుదాము, దేవుడు మనల్ని రక్షించేస్తాడు, ఆ తర్వాత మనం వెళ్ళి బాప్తిసం తీసుకుందాము అనేటువంటి ఆ ఆలోచనలతో ఆ వైఖరిలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ బాప్తిసం అనేటువంటిది చూపించుకోవడానికి తీసుకునేది కాదు. అది తర్వాత ఎప్పుడో తర్వాత మనం అందరం రక్షించబడి దేవునికి ప్రార్థన చేసిన తర్వాత రక్షింపబడిన తర్వాత ఎదుటి వాళ్ళకు కనబడడానికి మనం తీసుకోవాల్సినటువంటిది కాదు బాప్తిసం. బాప్తిసం అనేటువంటిది రక్షణలో భాగం. ఖచ్చితంగా మనం విశ్వసించిన తర్వాత యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను పాటించడానికి మనం బాప్తిసం తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ సెన్స్ లో కూడా వాళ్లకు నిజమైనటువంటి క్రీస్తు సంఘస్థులకు తేడా చాలా ఉన్నది. ఈ సెన్స్ లో కూడా there is different to different between other denomination and church of Christ, right?
0: And let me give you a scripture that we can look at and talk about it. Acts chapter 22.
1: ఒకసారి వచనాలు చదువుకుందాం. అపొస్తల కార్యములో 22వ అధ్యాయం.
0: Because this is also very important about this question, and it's a very good question.
1: ఓకే, ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం మనం ఇక్కడ నేర్చుకుందాము. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము.
0: In Acts 22, the Apostle Paul is talking about his conversion.
1: చూడండి, అపొస్తలైన పౌలు అక్కడ ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కు చెబుతూ ఉన్నాడు. అగైన్ బ్రదర్, వాట్ హీ థాట్.
0: In Acts 22, the Apostle Paul is talking about his conversion from Judaism to Christianity.
1: ఓకే, ఇక్కడ ఉన్నటువంటి యూదులకును క్రైస్తవ్యానికి ఉన్నటువంటి మధ్య భేదాన్ని పౌలు అక్కడ ఉన్నటువంటి వారందరికీ చూపుతూ ఉన్నాడు.
0: And in verse 16, Ananias told Saul, who would become the apostle Paul, what he needed to do to be saved. Acts 22:16.

0: చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ పౌలు తక్షణమే చేసినటువంటి కార్యక్రమం ఏంటి చదవండి. లెట్ అస్ రీడ్ బ్రదర్.
1: యా ష్యూర్ రీడ్.
2: కనుక నీవు తండ్రి చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను.
1: ఓకే, నౌ నోటిస్ ది ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Ananias told him to get up. Remember, Saul couldn't see, and he was upset. He had been eating for 3 days, and he was very upset about what had happened. So Ananias said, listen, get up, you be baptized, that washes away your sins, and then by doing that, you're calling on the name of the Lord. You have a converted, changed life.
0: అననీయ ఏమని చెప్తున్నాడు అనే విషయాన్ని గమనించండి. నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. ఇక్కడ చెప్తున్న విషయం గమనించండి, బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్తున్నాడు. నువ్వు తర్వాత నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది క్రీస్తునందు. అయితే ఇక్కడ గమనించండి, బాప్తిసం ద్వారానే పాపములకు క్షమాపణ వస్తుంది, అంటే బాప్తిసం ద్వారానే పాపములు కడిగి వేయబడుతున్నాయి. అంతేగాని వితౌట్ అంటే బాప్తిసం లేకోకుండా పాపములకు క్షమాపణ లేదు, ఇక్కడ కడిగి వేయడం అనేటువంటిది లేదు అని అన్నీ చేసినటువంటి క్రియను పౌలు అక్కడ ఉన్నటువంటి యూదులకు చెబుతూ ఉన్నాడు. ఓకే,
1: నౌ హియర్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అబౌట్ దట్ వర్స్.
0: అగైన్
1: హియర్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అబౌట్ దట్ వర్స్.
0: చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ వచనంలో అదే మనకు ఇంపార్టెంట్ మాటము, ప్రాముఖ్యమైనటువంటి విషయము.
1: ద డినామినేషనల్ వరల్డ్ టర్న్స్ దట్ వర్స్ అరౌండ్.
0: చూడండి ఈ మత శాఖల వారు ఈ వచనాన్ని తిప్పి తిప్పి మాట్లాడుతూ ఉంటారు.
1: దే వుడ్ సే కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దట్స్ వాట్ వాషెస్ అవే యువర్ సిన్స్, అండ్ దెన్ యు కెన్ బి బాప్టైజ్డ్ ఇఫ్ యు వాంట్ టు.
0: ఓకే, ఇక్కడ మతశాఖల వాళ్ళు తిప్పి తిప్పి మాట్లాడుతుంటారు ఈ వచనాన్ని. ఎలాగంటే ఇదిగో నీవు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసుకో నీకు రక్షణ వచ్చేస్తుంది, ఆ తర్వాత నీవు బాప్తిసం తీసుకోవాలంటే అది సెకండరీ, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓకే,
1: అండ్ సో
0: అని చెప్తూ ఉంటారు.
1: So that's the interesting thing about this verse. The Apostle Paul tells us the proper way. And I hope this answers your question about the denominational world. Arise, be baptized, wash away your sins, and that satisfies the calling on the name of the Lord. But the denominational world says you call on the name of the Lord first. Jesus, I believe in you. And that's what washes away your sins. And then baptism is whether you want to or not.
0: చూడండి ఇక్కడ పౌలు దాని గురించి చాలా వివరంగా చెప్పాడు. కానీ ఇతర డినామినేషన్ వాళ్ళు ఏమని మాట్లాడుతుంటారంటే, ఇదిగో దేవా నన్ను నేను నిన్ను నమ్ముచున్నాను, నిన్ను విశ్వసిస్తున్నాను, నీకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా పాపములను క్షమించుము అనగానే మన పాపములు క్షమించబడినట్టు, ఆ తర్వాత కావాలంటే తర్వాత వెళ్ళి బాప్తిసం తీసుకోవచ్చు అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ప్రార్థన చెయ్యి, ఆ ప్రార్థనలోనే నీ పాపములన్నీ కూడా క్షమింపబడతాయి, కడిగి వేయబడతాయి, ఆ తర్వాత నీ వెళ్ళి బాప్తిసం కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పే వాళ్ళు ఉన్నారు.
1: One more thing to say. It is not possible to be baptized in a denominational church and expect that that is the proper baptism. Say that.
0: ఇక్కడ మనం డినామినేషన్ ఇంకోటో గురించి మనం మతశాఖల గురించి ఆలోచన చేయకూడదు. ఒకవేళ ప్రాపర్ వేలో కనుక మనం బాప్తిసం తీసుకుంటే అది ఓకే, అంగీకరించబడుతుంది.
1: How can I be baptized in a denominational church and stay in that church that practices instrumental music? Maybe there's okay. Women speaking or preaching. They're baptizing, but they're still doing things that are not in God's word.
0: Okay. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దాకా ఏమని చెప్పుకున్నామంటే ఒకవేళ కరెక్ట్ వేలో గనక వారు బాప్తిసం ఇచ్చినట్లయితే దానిని మనం తీసుకోవచ్చు అని చెప్పినటువంటి మాటను బట్టే ఇంకో విషయాన్ని కూడా మనం చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి అసలు వాళ్ళు ఎలాగ ప్రాపర్ వేలో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు? వాళ్ళు ఇన్స్ట్రుమెంట్లు వాడుతూ ఉంటారు సంఘంలో, ఆ తర్వాత వారు ప్రార్థన చేయడం అనేటువంటిది ప్రాపర్ గా ఎలాగ చేయాలనేటువంటిది తెలియదు. తండ్రికి చేస్తుంటారు, కుమారుని చేస్తుంటారు, పరిశుద్ధాత్మని చేస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఆ యేసుక్రీస్తును ప్రభువుని ఏమని ఒప్పుకోవాలో అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతారు. అంటే కొన్ని సూచనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఎలాగ పాటించాలి, ఎలాగ చేయాలి, ఎలాగ సంఘం ఉండాలి అనేటువంటి విషయమే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా, ఆదివారం మొదటి వారంలో తీసుకుంటారు కానీ మిగతా రోజుల్లో తీసేసుకోవడం మానేస్తారు. అంటే అంటే మంత్లీ ఒకసారి, పండగలకు ఒకసారి తీసుకునేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఇలాగ ప్రాపర్ వే అసలు తెలియకోకుండా అది ఎలాగ వాళ్ళకి మనకు ప్రాపర్ వేలో ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకుంటాం చెప్పండి.
1: And I have heard this argument before, but it's not logical in the brain and it's not logical according to the Bible. You have to be baptized and you have to worship and be a Christian the way the Bible says. There are not, say that first.
0: Okay. ఇప్పుడు మన లాజిక్ ని బట్టి మనము దేవుడిని వెంబడించకూడదు. మన బైబిల్లో బైబిల్లో ఏమని చెప్తున్నాడో, ఎలాగ ఆరాధించమని చెప్తున్నాడో, ఏ విధంగా మనం వెంబడించాలని చెప్తున్నాడో దానిని బట్టే మనం చేయాలి. కానీ మన ఆలోచన ప్రకారం మనము బాప్తిసం తీసుకుంటే అది బాప్తిసం కాదు.
1: If it were the case that we thought people were baptized in the denominational church properly, then that would mean that there would be true Christians in every denomination, and that's just not possible. It's not according to the Bible.
0: Okay. మనం అనుకుంటాం కదా ప్రాపర్ వేలో గనక నిన్న మత శాఖల వాళ్ళు అనగా వేరే సంఘపుల వాళ్ళు కూడా బాప్తీసం ఇచ్చినప్పుడు మనం తీసుకుంటే కరెక్ట్ గా అవుతుంది అని మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే వారు ఖచ్చితమైనటువంటి వేలో లేరని మనం తెలుసుకోవాలి. వాళ్ళకు ప్రాపర్ వే తెలియదు. ఎలాగ తెలుస్తుంది? ఆ సంఘంలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా వారికి తెలియదు. ఆ క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి విషయాలు ఏవి కూడా వారికి ప్రాపర్ గా తెలియనప్పుడు వాళ్ళు ఎలాగ మనకు ప్రాపర్ గా బాప్తీసం ఇస్తారు?
1: Even Jesus would say that there's going to be many in that day, on the last day, that will say, Lord, Lord, have we not prophesied in thy name? Have we not done many good works? And Jesus is going to say, I never knew you.
0: చూడండి, ఆజ్ఞలను పాటించుకోకుండా, బైబిల్లో ఉన్నటువంటిది పాటించుకోకుండా ఎలాగ వాళ్ళు ప్రాపర్ గా ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం వెంబడిస్తూ ఉన్నాము. అలాగే ఈ చివరి దినాలలో చాలా మంది కూడా వచ్చి ఏమంటారంట యేసుక్రీస్తు దగ్గరికి, ప్రభువా ప్రభువా, నేను నీ నామమున ప్రకటించడం లేదా, నీ నామమున మంచి కార్యములు చేయలేదా, మమ్మల్ని మీరు ఎందుకు ఎన్నుకోవడం లేదు అని వాళ్ళు ఆలోచన చేసి అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటారు, అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు అని అంటాడు.
1: So notice, these are not sinners like going out murdering and committing adultery. These are people who think that they're doing right in the name of Jesus, but they didn't do it in the right way, and Jesus condemned them. And so you either do things the right way according to God's word, or you do it the wrong way. There's no middle area. It's either one way or the other.
0: గమనించండి, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వాళ్ళేం హత్యలు చేయలేదు, వాళ్ళేమి మానభంగాలు చేయడం లేదు, వారేమి ఇంకోటో అక్రమమైనటువంటి విషయాలు చేయడం లేదు. అక్కడ వాళ్ళు కేవలం ఏం చేస్తున్నారంటే వారి ఆలోచన ప్రకారము అనగా ఇంకా ఏదైనా మనసుల యొక్క ఆలోచన చొప్పున వారు సంఘాలను నడిపించుకుంటూ వారిని సంతోష పెట్టడానికి వాళ్ళు నడిపించుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి విధానంగా వాళ్ళు చేయడం లేదు. నిజానికి ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఏ విధంగా ఆజ్ఞాపించాడో, ఏ విధంగా ఉండమని చెప్పాడో, ఆ విధంగా మనం ఉంటేనే అది ఆ ఖచ్చితమైనటువంటి సంఘం అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వారు మానవంగాల్లో మర్డర్లో చేయలేదు. అక్కడ కేవలం వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను వెంబడించలేదు కనుక అది నిజమైనటువంటిది కాదు అనేటువంటి మాట మనం తెలుసుకోవాలి.
1: Another good question.
0: Okay, అది మంచి ప్రశ్ననే.
1: Thank you for that. Anybody else?
0: Okay, ఇంకా ఏమైనా ఉన్నాయా? Okay. ఓకే టెల్ దెమ్, ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే రేపటి మంగళవారానికి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మనం సత్యంలో నేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నాము, మనం ఎంతో ఆశీర్వదించబడినటువంటి వాళ్ళము. ఈ విధంగా మనకు డిస్కస్ చేయడానికి అవకాశం వచ్చింది. నిజానికి ఇక్కడ శర్మన్ నడవడం లేదు, అక్కడ పుల్పిట్ మీద నిలబడుకొని వాక్యం చెప్పితేనే, అక్కడ చెప్తున్న వాక్యాన్ని మనం వినడానికి మాత్రం లేము. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం, వివరించుకుంటున్నాం. ఆయన చెప్పిన తర్వాత మనం ప్రశ్నలు అడుగుతున్నాం, దానికి క్లారిటీ వస్తుంది. ఈ విధంగానే రేపటి వారానికి మీరు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా నేర్చుకోవడానికి ఈ విధమైన ఏర్పాటు చేశాం మేము. ఓకే, ఐ టోల్ దెమ్ బ్రదర్,
1: ఓకే,
0: ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యు జస్ట్ రైట్ ఆన్ ద పేపర్, యు ఆస్క్ నెక్స్ట్ ట్యూస్డే.
1: ఓకే, ఆల్ రైట్. సో Next week, we will continue about baptism. There's still a lot of questions and a lot of things to discuss. So we're going to focus next week, Lord willing, on Mark 16, 16. And that's okay. going to be our focus for the most part for next week. So we'll continue in this particular series, but because that's what we want to nail down baptism in our minds. We want to make it very solid. So we'll talk specifically about Mark 16:16 next week.
0: Okay, ఇప్పుడు మనం ఏం చెప్తున్నారంటే బ్రదర్, బాప్తిజం గురించినటువంటి ఈ బోధను ఇలాగే కొనసాగించుకుందాం రేపటి వారానికి కూడా. ఎందుకంటే ఇందులో చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఖచ్చితంగా తెలుసుకుందాము. రేపటి వారానికి ఇది ఇలాగే కొనసాగించుకుంటుందాము. అలాగే ఇంకొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మేమేమి మిమ్మల్ని బాప్తిజం ఇక్కడ తీసుకోండి అని మిమ్మల్ని ప్రెషర్ పెట్టట్లేదు, ఇక్కడ మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదు. ఇన్న విషయాన్ని నేర్పించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నా. ఓకే,
1: ఓకే, ఆల్ రైట్, థాంక్ ఎవరీబడీ సో మచ్, ఐ అప్రిషియేట్ యువర్ అటెన్షన్, అప్రిషియేట్ యువర్ అటెండెన్స్ అండ్ అప్రిషియేట్ ది క్వశ్చన్స్ యాస్ వెల్, వెరీ వెరీ మచ్.
0: ఓకే, మీ అందరికి ధన్యవాదాలు అండి. ఇప్పుడు దాకా నాతో వాక్యాన్ని పంచుకుంటున్నందుకు, అలాగే మీ అమూల్యమైన ప్రశ్నల ద్వారా మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించుకున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ డే బ్రదర్, ఇట్ ఈస్ వెరీ స్పెషల్ డే, స్పెషల్ డే టు అస్, బికాస్ యూ టాట్ మీ, యూ టాట్ అస్.
1: వెరీ గుడ్, హ్యాపీ టు డూ సో.
0: బ్రదర్,
2: దేవుడు ఇలాంటి అవకాశాలను కల్పించినందుకు దేవునికి మొదటగా స్తోత్రములు. అలాగునా మనందరి కొరకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఇలా మన ముందుకు వచ్చి లోతుగా డిస్కస్ చేస్తూ వాక్యం బోధిస్తున్నటువంటి సహోదరు పాల్ గారికి మన అందరి తరపున వందనములు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ఆయనకు తెలియజేయండి.
0: Okay, firstly we praise to God because you teaching me this kind of subject. So first we thanks to God, and again we vandanamulu to, we thanks to you brother again, because you are put your time, this kind of time to us, and you teach this kind of subject to us. So we are very blessed people because of you teaching me this kind of subject. So he says that we all thank you firstly God, and again you.
1: Absolutely. Yeah, all glory goes to God. Okay, thank you very much.
0: Okay. Here, my colleague brother. Yes, here, yes. He's also.
1: Very good to see you.
3: Okay. Very good to see you, brother.
1: Okay. So shall
0: okay,
1: we
0: pray? Okay, brother. Shall we pray, brother? Shall pray, sure. And we close that meeting?
1: Sure, sure. Who pray? Okay. Me?
0: Yeah, you pray, brother.
1: Okay, you want to interpret or just me pray?
0: Okay.
1: Okay, I'll pray. Ready? Our Father in heaven, we're so thankful for this day that you've given us today.
0: Okay, తపర్లోకమందున మా తండ్రి ఈ ప్రత్యేకమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
1: And we're so thankful for all of these who are very interested in your word.
0: తండ్రి మాకు ఈ విధమైనటువంటి కొత్త మా మాటలను కొత్త మా సత్యాలను మేము తెలుసుకోవడానికి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
1: And we hope and pray that the things we have discussed today will be very beneficial.
0: తండ్రి, ఈ విధమైనటువంటి మాటల చేత మేము ఒకరినొకరు మాటలను పంచుకున్నందుకు ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది.
1: Bless each and everyone who are here because of their interest in your word.
0: తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. వారు ఎందుకంటే మీ మాటల మీద ఆధారపడి మీ మాటల మీద ఎంతో ఆసక్తిని చూపుతున్నందుకు వారిని ఖచ్చితంగా దీవించండి మా తండ్రి.
1: And help the things that we've learned today to strengthen our faith so that we can in turn help to teach others.
0: తండ్రి, ఈ విధంగా మేము విశ్వాసంలో ఈ విధమైనటువంటి మాటలను నేర్చుకుంటూ ఇంకా ఇతరులకు ఈ విధమైనటువంటి మాటలను పంచడానికి మమ్మల్ని ఆశీర్వదించండి మా తండ్రి.
1: Continue your blessings upon us.
0: Okay, తండ్రి, మా మీద ఎప్పటికీ కూడా మీ ఆశీర్వాదాలు ఈ విధంగానే ఉంచమని కోరుకుంటున్నాము.
1: Forgive us of our sins. And thank you for so much for the blood of Jesus. In Jesus' name, amen.
0: Okay, తండ్రి, మా పాపములన్నిటిని కూడా క్షమించమని కోరుకుంటూ ఈ విధమైనటువంటి మాటల చేత మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ విన్నపములన్నీ కూడా మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.
2: ఆమేన్.
1: థాంక్యూ ఎవరీవన్.
3: గ్రీటింగ్ బ్రదర్.
0: ఓకే, వి గ్రీట్ బ్రదర్.
1: థాంక్యూ వెరీ మచ్. యా, థాంక్యూ. థాంక్యూ. ఆల్ రైట్, గుడ్ బై ఎవరీబడీ.
0: మోర్ దెన్ 1 అవర్ బ్రదర్. వివేక్, వీడియో ఆన్ చేయరా?
1: Okay, I will talk with you in a minute.
0: Yeah, he's my brother. He's elder brother.
1: Okay, hello Vivek. Good to see you.
0: And
1: good
0: also
1: questions
0: there
1: today.
0: Is Bunny, Golapalli Bunny. He is also my babai, uncle.
1: Hello, brother Bunny.
4: Praise the Lord, sir.
1: Yeah, very good to see you.
0: Okay, brother. Thank you, brother. Thank you for teaching.
1: Okay, sure. Okay, bye-bye.
5: సహోదరులు, డేవిడ్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుచుకుంటున్నాము.
6: పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న దేవా, నీ మహోన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన దినములు సంవత్సరములన్నిటా కృపాక్షేమములతో మీరు మమ్మల్ని నడిపించుకున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ప్రత్యేకమైనటువంటి దినాలన్న తండ్రి, సాయంత్రం వేళ మా సహోదరులు ప్రియులు పాల్గారు ద్వారా నా తండ్రి, మరి మూల పాఠముల విషయంలో నా తండ్రి